హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లో తిగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you! What's your candle?

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Surabhi and team Andarki Guda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi Vintuna Pratyoka listener ki guda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthdays celebrate cheskovalani korukuntu me India RJ Madhu Shravanti.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva vachchu.
2: Idi office party aa leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
6: Radio Surabhi revisit
7: pal jivu antunna.
6: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: Chala pagadvanni ga plan chesarandi ivanni.
9: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
10: Paya, haleem, rumali roti, natukori curries and much more. Feel more Indian cafe.
11: Thank you for being in our journey.
12: హాయ్, నేను మీ ఆర్కి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
13: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: 215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.

0: Insurance. SNR Insurance.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

పాస్ట్ ఇంకా చెక్కు టెస్ట్ బ్యాంక్ చెక్కు లక్ కొద్ది దక్కేరా మీద చెక్కు ఎక్కడ ఇంకా తప్పు అటు లిఫ్ట్ వచ్చేరా వచ్చారా.

బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com

0: Kachipundi. So, Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ is always within reach.

0: morning.
1: Good morning.

లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

కన్ను కొట్టి చూసనంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసనంట సుందరి, మనసు మీటి వెళ్ళ

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలో పొంగుతున్నాయి ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతు నవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jerupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, na hit songs ni eppudu play chestu, audience ni urruthulugistu, eppudu aananda padustunna Surabhi Radio.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukune lopu, mee dabbu India cheripothe. New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app. It's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
3: Boring long drives, tiring work hours, work-a-day solution. Radio Surabhi, America lo Telugu Restam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: రేడియో సురభి రీవిజిట్.
6: బిల్డింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
7: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
8: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా ఎన్డీఎస్ ఇంక్.
9: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని

ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: కుక్కులల్ల.
1: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ దేశీ బైట్స్.
2: I asked you to come to our place.
1: Our place, Indian cuisine. Thank you for being in our journey. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులో ఇస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
1: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels to me tour ni book chesukondi travel badal ni marchipondi.
2: So Asia, we serve authentic Indo-Chinese.
3: Thank you for being in our journey.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modil petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా

0: your future starting today. Radio Surabhi Revisit.
1: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to name contracting.
2: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
0: Thank you for being in our journey.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda chodavtai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. Mallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: రావాలి అనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్. విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
1: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.
2: నేను మీ చంద్రబోసిని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, Ninami Blueberry Muffin. Nan 40% preservative jaisa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi there, Muffin. Nenu India Today pastry ni. Nan ee roju poddune India Today bakery lo fresh ga tayaru chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पंडिचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वी मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएन्सी मल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एग्टेक् आईएन्सी C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: Radio Surabhi Revisit.
8: Immigration అనగానే ప్రశ్నల భయం అదొక విచిత్ర వలయం వాటికి ఏకైక సమాధానం అకులల్లా
9: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్
10: I asked you to come to our place
11: Indian cuisine
7: thank you

0: ఎస్ఐనా న్యూస్ ఏదైనా టైమింగ్ అయినా ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: Pallu chuvvu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Chala pagadvanni apply chesaranu ivanni.
3: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Peen Mar Indian Cafe.
2: Thank you for being in our journey.

0: Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisits. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
1: Lost and Travels me mottam tour ni sampurnanga plan chestundi. Lost and Travels to me tour ni book cheskondi, travel badalni marchipondi.
2: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్ లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పిన స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.

0: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: Radio Surabhi Revisits. Giving confessions. A chance to bloom. Sakshi Jewelers.
5: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunnayata.
6: Ikkada Vivid Flowers unnadanta ippudu telisindi.
7: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
8: Law Offices of Janeta.
9: Thank you for being in our journey.
10: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత

0: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఐ హోప్ యువర్ వీకెండ్ వెంట్ వెరీ వెల్. సో లెట్స్ బిగిన్ ద షో విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆల్ రైట్, బంగార్ బుల్లెట్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్, ఇప్పుడే జాయిన్ అయిపోయానండి.
0: ఎలా ఉన్నారు?
1: ఆల్ గుడ్ అండి, జలుబు తుమ్ములతో.
0: వెరీ నైస్. ఎలా ఉంది అక్కడ ఎన్విరాన్మెంట్ హైదరాబాద్ లో?
1: అంటే కొంచెం వర్షం, అప్పుడప్పుడు భారీ ఎండ, ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ లోనే అవుతుంది. బట్ యాజ్ అ హోల్ గా టెంపరేచర్ మాత్రం చాలా చాలా సెట్ అయింది.
0: మాకు కూడా ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. ఐ మీన్ డే టైమ్ లో ఎండ ఉంటుంది, కానీ నైట్ టైమ్ లో మాత్రం కొంచెం చల్లబడుతుంది.
1: ఓకే,
0: ఆల్రైట్. సో ఏం చేద్దాం మరి ఈరోజు? ఈరోజు ఏంటి అసలు కార్యక్రమం, ఎలా చేద్దాము, ఏంటి మీరు చెప్పండి.
1: ఎలా చేద్దాం అంటే నాకు మార్నింగ్ మార్నింగ్ వస్తుంటే ఒక ఒక చిన్న ఐడియా వచ్చింది, దాని గురించి చెప్పాలని.
0: తప్పకుండా.
1: సో బేసిక్ గా మనం అందరం ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో ఉద్యోగాల్లో ఎక్కడ చోట జాయిన్ అయ్యి ఉండి ఆ కంపెనీలో రిసోర్సెస్ సరిగా లేవో తిట్టుకునే ఉంటాం కదా. కానీ ఆ రిసోర్సెస్ లేకపోవడం వల్లే మనం కొన్నిసార్లు కొన్ని క్రియేటివ్ ఆలోచిస్తుంటాం. అలాంటి కొన్ని సినారియల్ గురించి మాట్లాడదామని అనిపించింది. సో మేబీ యూ కెన్ షేర్ సంథింగ్, మేబీ ఆర్ లిజనర్స్ కెన్ షేర్ సంథింగ్. ఆన్ ద గో వీ కెన్ టాక్ మోర్ అబౌట్ ఇట్ అనిపించింది.
0: డెఫినెట్లీ డెఫినెట్లీ, ఆన్ ద గో, లైక్ యూ సెడ్, ఆన్ ద గో మనం మాట్లాడుకుందాము. అండ్ డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్. సో ఏదైనా పాట రిక్వెస్ట్ ఉన్నా, టాపిక్ గురించి మాట్లాడాలి అన్నా, స్టూడియో కాల్ చేయండి 9726361966. నెక్స్ట్ పాట కూడా వినిపించేస్తున్నాను. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి.
1: Yes.

0: ఆల్ రైట్ అవినాష్ గారు,
1: ఈ పాటతో ఏమన్నా మంచి మెమరీస్ ఉన్నాయండి?
0: బ్రహ్మాండంగా అసలు ఈ పాటతో ఎందుకుండా మెమరీస్ బ్రహ్మాండంగా ఉంటాయి, మన శ్రోత అందరికి కూడా ఉంటాయి కదా. చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు కూడా కాదు, నేను చిన్నప్పుడు కూడా థియేటర్లలో చూసిన పాట ఇది. సో అట్లా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కీత్ పైపర్ కి ఒక చిన్న ట్రిబ్యూట్ ఇద్దాం. అవినాష్ గారు వినిపిస్తుంది నా వాయిస్? రైట్ లుక్స్ లైక్ దర్ ఇస్ సమ్ ప్రాబ్లం విత్ అవినాష్ మైక్ ఓవర్ దేర్. లెట్ మీ ప్లే దిస్ సాంగ్ అండ్ దెన్ వీల్ కమ్ బ్యాక్ టు దాట్.

ఈ పాట కూడా బాలయ్యబాబు గారి పాట. ఏమంటారు అవినాష్ ఉన్నారా? లుక్స్ లైక్ మళ్ళీ అవినాష్ గారికి ఏదో మైక్ ప్రాబ్లం ఉన్నట్టు. రైట్ నౌ ఐ థింక్ యా, వీ కెన్ హియర్ యూ అవినాష్ గారు. ఎనీవేస్, సో లెట్స్ ప్లే అనదర్ సాంగ్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్.

0: ఈ పాట ఏ సినిమాలో అది చెప్పండి?
1: అల్లుడా మజాకనా?
0: రాముడా మజాక అలా ఉంటది అనమాట డాలస్ లో.
1: శ్రీరామనవమి టైంలో సగం టైంలో చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో ఇదే పాట
0: అది. సో ఇంకా జాతర నడుస్తూనే ఉంది డాలస్ లో మనకి, ఏమంటారు
1: ఇంకా నడుస్తుందా? సో ఎవరు కొంచెం కబుర్లు చెప్పండి మరి, ఏం జాతర నడుస్తుంది?
0: ఏం నడుస్తూనే ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు కదా ఏం జాతర నడుస్తుందో. సో మన డాలస్ లో ఉన్న శ్రోతలకి ప్రజలందరికీ తెలుసు ఏం జాతర నడుస్తుంది అనేది. అది ఒక వీకెండ్ తోట అయ్యేది కాదు, మనం జాతర చేస్తే అలా ఉంటది అనమాట. అది కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాము, ఒక ప్రకటన చూసుకొని బ్రేక్ లోకి వెళ్దాం కానీ ప్రకటన చదివే అంత టైం కూడా లేదు. సో ఈ జాతరని ఇలానే కొనసాగిద్దాము, అండ్ జాతర వైబ్ లోనే ఇంకా కొన్ని పాటలు మనం శ్రోతలకు వినిపిద్దాం. డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్, సో ప్లీజ్ రిక్వెస్ట్ యువర్ సాంగ్స్ టు స్టూడియో నంబర్ 9726361966. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడదాం.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి, ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో. రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద న్యూ లోగో అవినాష్ గారు?
1: కమింగ్ బ్యాక్ టు హోమ్
0: నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది, బట్ కొంచెం అలవాటు అవుతుంది. మన శ్రోతలకు కూడా అలవాటు చేయాలని చెప్పి ఇట్లా మనం చెప్తే బాగుండదు కదా, వాళ్ళు కూడా చెప్పాలి.
1: సో మీరు కూడా కాల్ చేసి కొత్త లోగో ట్యాగ్ లైన్ ప్లీజ్ లెటస్ నో,
0: ట్యాగ్ లైన్ అండ్ లోగో ప్లీజ్ లెటస్ నో. అండ్ వీ విల్ గివ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు కీత్ పైపర్. అండ్ కీత్ పైపర్ ఇస్ ఎ ఇంగ్లీష్ కౌంటీ క్రికెటర్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్.
1: ఓ నైస్.
0: 504 క్యాచ్లు పట్టిండండి ఆయన 200 మ్యాచెస్ లో 504 క్యాచెస్. మనం కప్పలు పట్టుకోవడమే కష్టం, అట్లాంటిది 504 క్యాచెస్. అండ్ యునో హీ అన్ఫార్చునేట్లీ ఈజ్ నో లాంగర్ దేర్, సో బిగ్ ట్రిబ్యూట్ టు హిమ్ అండ్ బిగ్ ట్రిబ్యూట్ టు హిమ్ అండ్ ఆల్సో బిగ్ ట్రిబ్యూట్ టు హిస్ కెరియర్ ఇన్ క్రికెట్.
1: We miss such beautiful players. I think దాని నుంచి ఉన్న రిలేషన్ గానీ ఎమోషన్ గానీ గిరిగారు షుడ్ టాక్ మోర్.
0: యా, సో డెఫినెట్లీ, ఎందుకంటే ఖమ్మంలో మా ఇంట్లో ఉన్నప్పుడు కీత్ పేపర్ మ్యాచెస్ చూసేది నేను, మన కౌంటీ మ్యాచెస్ కూడా అక్కడ లైవ్ టెలికాస్ట్ వచ్చేది అన్నమాట. కేబుల్ టీవీ ఉంటది కదా, కేబుల్ టీవీ దాంట్లో ఇంగ్లీష్ సో కౌంటీ క్రికెట్ వచ్చేది కేబుల్ టీవీలో. సో అప్పుడు కీత్ పైపర్ హీ హాజ్ ఎ యూనిక్ టెక్నిక్ ఫర్ వికెట్ కీపింగ్. అంటే మన రెగ్యులర్ టెక్నిక్ కాదు ఆయనది, డెఫినెట్ గా వేరే టెక్నిక్ ఉండేది వికెట్ కీపింగ్ కి. సో యూనో దట్స్ వై యూనో హీ వాజ్ యూనిక్. ఐ మీన్ జాక్ రసెల్ అండ్ కీత్ పైపర్ వీళ్ళంతా వెరీ యూనిక్ అన్నమాట వికెట్ కీపింగ్ లో.
1: Nice.
0: If anybody can connect with Jack Russell or Keith Pepper, can call to the studio 972-636-1966. Definitely big tribute to Keith Pepper Garu, and we no longer have him, but it's okay, you know, life is ante kada.
1: Yes.
0: Evaraina eppudaina sare ekkadiki vellipovalsindi. So ala smile tote vellipodam manandaram. బట్ నెక్స్ట్ పాట కూడా లైన్అప్ చేసేసా. ఏ పాట చెప్పనా? శ్రీదేవి గారి పాట.
1: ఓకే, గెస్ట్ చేసే ఛాన్స్ ఆడియన్స్ ఇచ్చేద్దాం.
0: అదేంటో సినిమా పేరు, ఆర్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు ఈ పాటకి? కాల్ చేయండి 972-636-1966 ఆర్ ప్రీల్యూడ్ ప్లే చేద్దామంటారా?
1: ప్రీల్యూడ్ డెఫినెట్లీ కొంచెం హెల్ప్ చేస్తే ఎవరికైనా ఈజీగా ఉంటుందండి.
0: తప్పకుండా, లెట్స్ ప్లే ద ప్రీల్యూడ్ అండ్ సీ హూ విల్ గెస్ దిస్ సాంగ్. ఈ పాట ఏ పాట? లెట్స్ లిసన్ టు ద ప్రీల్యూడ్.

0: అంతే. ఇంకొంచెం వినిపిద్దామా?
1: ఇంకా వినిపిస్తే చెప్పేస్తారు,
0: చూద్దాం. ఇంకొంచెం వినిపిద్దాం, ఎవరన్నా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
2: గుడ్ మార్నింగ్ సార్, నేను జేపీనండి.
0: జేపీ గారు హలో అండి, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను సురభి గారు. మార్నింగ్ మీరు జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నారు.
0: అవును సార్, అవును సార్, చెప్పండి సార్.
2: జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నారు.
0: Yes sir.
2: We enjoyed those days long time ago.
0: 100%. యూనిక్ టెక్నిక్ ఉంది. జాక్ రస్సెల్
2: ఇప్పుడు మీరు వేసిన పాట క్షణక్షణం నుంచి జుంబారే ఆ జుంబరేనా?
0: రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు, గోవిందా గోవిందనా, జుంబారే ఆ జుంబరేనా.
2: జుంబారే ఆ జుంబరే.
0: ఓకే, కాదండి, అది గోవింద గోవింద సినిమా నుంచి నేను ప్లే చేసిన
2: ఫీల్డ్.
0: అవినాష్ గారు ఏమంటారు?
1: సో ఆ కన్ఫ్యూజన్ బాగుంటుందండి, క్షణక్షణం గోవింద గోవింద అన్నారు సార్.
0: అవును,
1: అక్కడ ఎంతమంది చెప్తారంటే అంతమంది చెప్తారు.
0: డెఫినెట్లీ డెఫినెట్లీ అది ఉంటుంది. అండ్ రాజ్ కోటి గారు అందించిన సినిమా ఈ పాట ఇప్పుడు మనం కంప్లీట్ గా వినేద్దాం. Here it is.

0: ka-chum, boom, ah, ka-chum, boom, boom, ah, ka-chum.
1: Ah, Brahmadevudu,
0: ka-chum,
1: kompa munchinavudu,
0: ka-chum,
1: yenta goppa sogasu,
0: ka-chum,
1: yada dachinavudu,
0: ka-chum.
2: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగదిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

0: ಸಿಕ್ಕಿರಾಜಾ.
1: ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸಿನಿಮಾಂಚಿ ಮನ ವಿನ್ನ ಪಾಠ ಸಿರಿವೆನ್ನೆಲ ಸೀತಾರಾಮ ಶಾಸ್ತ್ರಿ ಗಾರ ರಚನ అండ్ మాల్గుడి శుభా గారు అండ్ ఆల్సో చిత్ర గారు పాడిన ఆ పాట మనం విన్నాం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HT3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ కొత్త లోగో అండ్ కొత్త క్యాప్షన్ ఏంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి, తెలవకుంటే కార్యక్రమం ఎండింగ్ లో నేనే చెప్పేస్తా. 9726361966. నెక్స్ట్ ఒక ప్రిల్యూడ్ కూడా ప్లే చేస్తాను. ఈ పాట పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు?
2: Good evening, ladies and gentlemen, and hi everybody. Welcome to the Youth Panorama, and welcome to all of us here on stage. Welcome to Teacher Island. Come on, everybody, hit the beat. Hit the beat. Ding, cha ding, ding, cha, cha ding, cha ding, cha ding, cha ding, ding, cha, cha ding, cha, cha ding, cha ding.
1: మరొకసారి వినిపిస్తా ఈ పాట పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు?
2: గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ హై ఎవ్రీబాడీ, వెల్కమ్ టు ది యూత్ పనోరామా అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ us హియర్ ఆన్ స్టేజ్. వెల్కమ్ టు టీచర్ ఐలీ.
1: సరే, మీరు ఆలోచిస్తుండండి, ఈలోపు నేను ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి ప్రకటన ఒకటి చదివి మళ్లీ మనం సాంగ్స్ లోకి వచ్చేద్దాం. If your friends or family are visiting United States, the one and only place that you should visit for insurance or health insurance, dental, vision, edaina sare meeku kavali ante SNR Insurance is the only place. 4694649864 is their number. www.snrinsurance.com is their website. Akkadiki velthe meeku anni rakala insurances kuda dorukutayi. And let's listen to this song. Usha Uthup garu paadina ee paata mee andar kosam.
2: Good evening, ladies and gentlemen, and hi everybody. Welcome to the Youth Panorama, and welcome to all of us here on stage. Welcome to Teacher Island. Chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chadin chad

భానచంద్ర గారు అండ్ శోభనా గారు నటించిన కీచురాళ్ళు సినిమా నుంచి మనం విన్న ఆ పాట బ్యూటిఫుల్ వాయిస్. ఉషా ఉత్తప్ గారు పాడిన ఇంకొక తెలుగు పాట మీకు ఎవరికైనా తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 9726361966.

0: ఆల్ రైట్, రెట్రో సాంగ్స్ లో ఉన్న వైబే వేరన్నమాట. మార్నింగ్ టైమ్ లో ఇలాంటి పాటలు వింటుంటే డ్రైవ్ టైమ్ లో ఐఎమ్ ప్రెటీ ష్యూర్ యూ మస్ట్ బి ఎంజాయింగ్ దట్. అండ్ ఇలాంటి పాటలు మీకేదన్నా రిక్వెస్ట్ ఉన్నా సరే స్టూడియో కాల్ చేయండి 9726361966. కమర్షియల్ బ్రేక్ దగ్గరలోనం కాబట్టి ఒక ప్రకటన చూసుకుని మనం బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ మాట్లాడదాం. ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్ వారి రెండు లొకేషన్స్ ఉన్నాయండి, లిటిల్ ఎల్ఎం యాజ్ వెల్ యాజ్ ఫ్రిస్కో. ఈ రెండు లొకేషన్లలో దే ఆర్ ఆఫరింగ్ ఆథెంటిక్ యునో ఓన్లీ వెజిటేరియన్ డిషెస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దేర్ అంబియన్స్ అండ్ యు నో వాంట్ టు టేస్ట్ దేర్ యునో ఫ్లఫీ రాగి ఇడ్లీస్ కానీ లేకుంటే ఇంకేదైనా టేస్ట్ చేయాలన్నా సరే ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్ కళ్ళండి. అండ్ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్ఎం లో ఉంటుంది. అండ్ వారి ఫోన్ నెంబర్ కూడా మీకు నేను మెన్షన్ చేస్తాను, దట్ ఈస్ 214-872-2345. అండ్ ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఫర్ ఏ వెజిటేరియన్ టిఫిన్స్ ఆర్ వెజిటేరియన్ థాలి ఆర్ ఏది తినాలన్నా సరే మీకు ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఈస్ ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్. లైక్ ఐ సెడ్, లిటిల్ ఎల్ఎం అండ్ ఫ్రిస్కోలో ఉంది. కమర్షియల్ బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఐ విల్ కంటిన్యూ ద షో అండ్ హోప్ఫుల్లీ అవినాష్ విల్ ఆల్సో రీజాయిన్ టు మై షో. స్టే ట్యూన్డ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: రేడియో సురభి రీవిజిట్స్. A chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
4: Ikkada Vivek Flowers undanta ippudu telisindi.
5: Experts ni namukunte mana jeevitham saathiga saagipothundi.
6: Law Offices of Janeta. Thank you for being in our journey.
7: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
10: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తాం. అవినాష్ గారు ఉన్నారా?
11: ఎస్, ఉన్నానండి.
10: ఎస్ సార్. సో నోరూరు నుంచి రుచికరమైన వంటకాలు ఎప్పుడైనా తిన్నారా మీరు?
11: ఏ వంటకాలు అండి?
10: నోరూరు నుంచి రుచికరమైన వంటకాలు.
11: అది అడిగారు ఆనంద భవన్ అయితే డెఫినెట్లీ తిన్నానండి. నేను మన మన ఎంటర్టైన్మెంట్ గురించి చెప్తున్నప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట, నేను ఒకసారి అరుణాచలం వెళ్ళా. అప్పుడు అరుణాచలం లాంటి ప్లేస్ లో జనరల్ ఫుడ్ డెలివరీ లాంటి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుందా లేదా అని చెక్ చేసి ఐ ఆర్డర్డ్ ఫ్రమ్ ఏ టు బి.
10: ఓకే.
11: నాకు ఎంత నచ్చిందంటే, ఎస్పెషల్లీ వాళ్ళ పొరియలు ఉంటుంది ప్రాపర్, అన్ని వెజిటబుల్స్ వేసి
10: అనమాట.
11: ఇన్ఫాక్ట్ తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అలిపిరి దగ్గరే ఉంటుంది అనమాట వాళ్ళది బిల్డింగ్ ఒకటి.
10: రైట్.
11: దానికి కూడా రెండు సార్లు వెళ్ళా కన్సెక్యూటివ్ డేస్ అని చెప్పాను.
10: యా, సేమ్ అదే బ్రాంచ్ ఇక్కడ మనకి ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో కూడా ఉంది. వాళ్ళే సేమ్ మేనేజ్మెంట్, ఇట్ జస్ట్ యూనో రెసిపీస్ అవన్నీ సేమ్, బట్ ఏంటంటే కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయితే అంత తేడా.
11: ఎస్, ఇన్స్టెంట్ గా ఏమైనా చేసుకోగలిగితే ఆ సుఖమే వేరప్ప.
10: 100% నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అడియార్ ఆనంద్ భవన్ వారు డెఫినెట్లీ మనకి అలాంటి సౌలభ్యం కూడా అందిస్తున్నారు. సో డెఫినెట్లీ విజిట్ దేర్ లొకేషన్స్ అండ్ హ్యావ్ ఎ ప్యూర్ వెజిటేరియన్. మీరు వెజిటేరియన్?
11: సిచ్యువేషనేరియన్.
10: పరిస్థితిని బట్టి అంటారా?
11: పరిస్థితిని బట్టి.
10: పరిస్థితిని బట్టి మేకలను కోస్తారు, పరిస్థితిని బట్టి బెండకాయలు కూడా కోస్తారా?
11: చెప్పరండి, ఒక పదం మాత్రమే చెప్తాను.
10: Just for fun and it's all in fun, but we are all in jatra vibe still. ఏమంటారు?
11: ఎస్, నాకు మీరు ఇందాక కౌంటీ గురించి చెప్తున్నప్పుడు చిన్నప్పుడు ర్యాండమ్ గా కొన్నిసార్లు కౌంటీ క్రికెట్ నేను డిస్కవర్ చేశాను అనమాట. ఐ వాజ్ నాట్ సీరియస్లీ ఫాలోయింగ్ దో ఈవెన్ బిఫోర్ ఈ ఐపీఎల్ లాంటిది ఒకటి ఇప్పుడు ట్రెండ్ అయ్యి థింక్ అయ్యే అవ్వక ముందే, ఓహో వేరే ప్లేసెస్కి వెళ్ళి ఇందాక కూడా ఆడచ్చా, మన మన వాళ్ళు కూడా అప్పుడు వెళ్ళి ఆడే ఆప్షన్ ఉందా అని చెప్పి అప్పుడే తెలుసుకున్నాను నేను. అప్పటిదాకా తెలియదు నాకు.
10: రైట్ రైట్. యా, యార్క్షైర్ గానీ లేకుంటే లెస్టర్ షేర్ అండ్ నార్త్ హాంప్టన్, చాలా మంది ఇండియన్ క్రికెటర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు కూడా ఐ థింక్ యునో కరుణ్ నాయర్ ఇస్ ప్లేయింగ్ అండ్ సో మెనీ యునో ఈవెన్ భువనేశ్వర్ కుమార్ ఆల్సో ప్లేయింగ్ దేర్ ఐ గెస్. చాలా మంది ఆడుతున్నారు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ విల్ గివ్ లాడ్ ఆఫ్ యునో ఎక్స్పోజర్ టువర్డ్స్ ద క్రికెట్ అనమాట. ఎస్పెషల్లీ వై ఇది రెడ్ బాల్ క్రికెట్ ఇది టెస్ట్ మ్యాచ్ లో ఉంటుంది కదా. సో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ మీరు ప్రాపర్ గా నేర్చుకోవాలి అని అంటే మీకు కంపల్సరీ ఇంగ్లీష్ కౌంటీ ఆడవలసిందే. చేతేశ్వర్ పూజారా ఇప్పుడు కూడా ఐ థింక్ హిస్ ప్లేయింగ్ ఫర్ సరీ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. నో డౌట్ అబౌట్ ఇట్. ఐ మీన్ ఇంకా ఐ థింక్ ఈ షుడ్ హావ్ బీన్ ప్లేయింగ్ మోర్ టెస్ట్ మ్యాచెస్. అన్ఫార్చునేట్లీ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత కొంచెం కొత్త రక్తం ఎక్కిద్దామని చెప్పి సాయి సుదర్శన్ నెంబర్ 3 తీసుకొచ్చారు. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ చేతేశ్వర్ పూజారా షుడ్ హావ్ బీన్ ప్లేయింగ్ యు నో మోర్ మ్యాచెస్ అనేది నా పర్సనల్ ఒపీనియన్.
11: ఇన్ఫాక్ట్ నా ఒపీనియన్ కూడా పర్సనల్ ఒపీనియన్ అది కూడా కలిపేసాయి
10: 100%. అండ్ లెట్స్ లిజన్ టు వన్ మోర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. ఎవరికన్నా తెలుసా ఈ పాట? ప్రీలూడ్ వినిపిద్దాం, ఏమంటారు?
11: ఎస్ గెస్ వర్క్ స్టార్ట్.

0: ఆల్ రైట్. సో మన శ్రోతలు ఆలోచించే లోపు మనం ఇంకొన్ని విశేషాలు మాట్లాడదాం. మీరు ఇందాక టాపిక్ ఏదో తీసుకొచ్చారు.
1: అదేనండి, కౌంటీస్ బేసికల్లీ దాని గురించి అంటున్నారా?
0: అది కార్యక్రమం మొదట్లోనే ఫస్ట్ లోనే ఏదో టాపిక్ తీసుకొచ్చారు మీరు.
1: సో బేసిక్ గా ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లో ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఫెసిలిటీస్ ఉండవు. మేకింగ్ కాంటెంట్, కొంతమంది దగ్గర మంచి డోర్ ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర మంచి కెమెరా ఉండకపోవచ్చు, కొంతమందికి దగ్గర మంచి మైక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఒకసారి ఇట్లాంటి సిచ్యువేషన్ లేకపోవడం వల్ల కదా కొన్ని క్రియేటివ్ సొల్యూషన్స్ వస్తాయి. సో అలాగా వర్క్ ప్లేస్ లో మనకి కొన్నిసార్లు రిసోర్సెస్ లేక, బట్ ఆ వర్క్ మనం మంచిగా చేద్దాం అనుకుని ఆ ప్రాసెస్ లో కొన్ని క్రియేటివ్ సొల్యూషన్స్ ఫైండ్ చేస్తాం. అరే ఇలా ఇలా జరిగింది యురేకా అని చెప్పి, అది ఐటీ ఫీల్డ్ అవ్వచ్చు, సివిల్స్ లో అవ్వచ్చు, సీఎల్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. అలా మీకు గుర్తున్న ఏదైనా సిచ్యువేషన్ ఉందా కొన్నిసార్లు రిసోర్సెస్ లేకపోవడం వల్ల క్రియేటివ్ ఆలోచించాం అన్నట్టు?
0: ఓకే, సో రిసోర్సెస్ లేకున్నా సరే క్రియేటివ్ గా ఆలోచించి హౌ టు గెట్ ద వర్క్ డన్ అనేది మనం ఇవాళ మాట్లాడుతున్న కాన్సెప్ట్ అంతే కదా?
1: ఎస్ ఎగ్జాక్ట్లీ.
0: సో వర్క్ ప్లేస్ లో మీకు ఆబ్వియస్లీ వర్క్ ప్లేస్ లో మీకు అన్ని రిసోర్సెస్ ఉండవు. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నంత మాత్రాన వాడు ఏసీ తీసుకొచ్చి లేకుంటే కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టడు, ఓ డెస్క్ ఇస్తాడు పని చేసుకురా బాబు అంటాడు. సో అలాంటప్పుడు అలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేసినాం ఖచ్చితంగా మనందరము. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అంతే కదా?
1: ఏసీ అంటే ఒక స్టోరీ గుర్తొచ్చింది, బట్ లిజనర్స్ కాల్ చేస్తే మాట్లాడదాం.
0: తప్పకుండా. వర్క్ ప్లేస్ లో మీకు ఫెసిలిటీస్ లేకుండా రీసోర్సెస్ లేకుండా ఎప్పుడన్నా వర్క్ చేశారా? బ్యూటిఫుల్ కాన్సెప్ట్, థ్యాంక్ యూ అవినాష్ ఫర్ బ్రింగింగ్ దట్. చూద్దాం మన శ్రోతలు ఎవరన్నా కాల్ చేస్తారేమో. 9726361966.

0: అది పాట ఏమంటారు
1: ఎస్ బిల్లో
0: మీరు ఎప్పుడు పాడతారని వెయిట్ చేస్తున్నాం మేమందరం.
1: నాకు కొంతే గుర్తుందండి, ఆ తర్వాత పాడమంటే రాదు, పాడమంటే పాడమంటే పాడక పాట కాదు అని వస్తుంది.
0: కొగమ సింహం సినిమా చూసారా మీరు?
1: చూశానండి.
0: బాగుంటది.
1: మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా గెటప్ లో, జీవితమే పాట సాహసమేపు బాట.
0: ఇది అది కాదు, అది కొండవీటి దొంగ, ఇది కొగమ సింహం. టూ డిఫరెంట్ మూవీస్
1: కాదు కాదు. కొదర సింహంలోనే మోహన్ బాబు గారు ఉంటారు. ఇందులోనే కదా స్టార్ స్టార్ మెగాస్టార్.
0: ఎస్, ఇది ఇందాక అన్నది ఇంకో జీవితం ఒక ఆట, అది కొండవీటి దొంగ అనమాట.
1: ఎస్, ఇప్పుడు ఇందాక గోవిందా గోవిందాకి
0: ఇది కూడా ఉంటది, డెఫినెట్లీ ఉంటది. మన శ్రోతలందరికి కూడా అదే కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా వర్క్ ప్లేస్ లో అసలు కంఫర్ట్స్ ఉండాలనా వద్దా?
1: అంటే యాక్చువల్లీ కంఫర్ట్స్ లేనప్పుడు క్రియేటివిటీ బయటకు వస్తుంది అనేది ఐడియా. సో దాని గురించి మాట్లాడుతున్నాం బేసిక్ గా.
0: రైట్. సో మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి?
1: అంటే ఒక ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఈ మధ్య నేను కొంచెం స్టార్ట్అప్స్ ఇట్లాంటి వాటితో ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తుంటే అర్థమైంది, ఏ కంపెనీ ఫౌండర్ అయినా మనకి ఇప్పుడు ఏదైనా ఒక లెవరేజ్ ఒక మేనేజర్ పొజిషన్ తీసుకెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జీరో బడ్జెట్, మినిమల్ బడ్జెట్ లో అసలు దీన్ని ఎలా పుల్ ఆఫ్ చేస్తాడని చూస్తారు.
0: రైట్.
1: సో అందులో కనుక నిజంగా పుల్ ఆఫ్ చేస్తే దాని తర్వాత మనం ఏది అడిగినా సరే ఆల్మోస్ట్ అంత ఎవరో అందరూ సర్వేస్తారు.
0: Superb. Yeah, that's how the top management always works, you know. They management eppudu manaki anni facilities provide cheyaru unna cheklanni manaki istamaru vaalla daggare undali adi sala untundi.
1: So atla yeah, so alla naku resources lekunda ఒక ఒక చిన్న వాయిస్ రికార్డింగ్స్ అవన్నీ పంపేవాడి అనమాట. అది చేయగా చేయగా చేయగా ఒక పాయింట్ తర్వాత ఒక టీమ్ ఇచ్చారు ఒక కంపెనీలో, సరే హ్యాండిల్ చేయను. సో అలా అది చేయకపోయి ఉంటే ఆ క్రియేటివిటీ బయటకు వచ్చేది కాదు, ఆ లెవరేజ్ వచ్చేది కాదు, నేను అలా ఆలోచించేవాడిని కాదు అని చెప్పి అందులో కూడా ఉన్న పాజిటివ్ విషయాన్ని చెప్తున్నాను.
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. అండ్ ఆఫీసులలో కూడా మనం ఊరమాలు నేర్చుకోవాల్సి ఉంటది, ఏమంటారు?
1: అంతే, ఓనమాలేంటి అమ్మహదాకా మనసారి చదివిస్తారు.
0: అలాంటి ఓనమాలు నేర్చుకున్న పాట ఇప్పుడు మనం వినేద్దాం, మన శ్రోతలు కూడా వినిపిద్దాం. లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా, ఎలా ఉంది లిరిక్?
1: వినాలనుకున్నా చెప్తాను
0: అది. ఇప్పుడు మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో ఈ పాట వినేద్దాం.
1: ఎస్.

0: ఆల్ రైట్ అవినాష్, మనకి ఒక కాలర్ వస్తున్నారు. హలో అండి, రేడియో శ్రవి.
1: మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. బాగున్నా అండి మీరు?
1: బాగున్నా అండి. శ్రీకాంత్ అండి. నేను
0: శ్రీకాంత్ గారు. హలో సార్, అవినాష్ గుడ్ ఉన్నారు.
1: హాయ్ అవినాష్, గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్ గా మీరు రెట్రో సాంగ్స్ అన్నారు కదా, ఒక సాంగ్ ఉంది యమగోళ సినిమా నుంచి.
0: తప్పకుండా.
1: సో మీకు వీలైతే ప్లే చేయండి.
0: తప్పకుండా. ఏ పాట సార్ అది?
1: గుడివాడ వెళ్ళాను.
0: గుడివాడ వెళ్ళాను.
1: ఒకప్పుడు మనం బిగ్గెస్ట్ అయినా సాంగ్ అది
0: 100%.
1: తప్పకుండా.
0: బాగుంటుంది.
1: అదే రెట్రో అన్నారు, మళ్ళీ ఈ పాట ఇందాక ఇప్పుడు ప్లేస్ ఇచ్చేసే సాంగ్ చాలా స్లోగా ఉంటాయి.
0: బట్ ఏంటంటే కొంచెం అదే మనం
2: ప్లే చేస్తామంటే మీరు అన్న హుక్ లైన్ మాత్రం ఖచ్చితంగా ప్లే చేస్తారు మా మీద.
0: మేము ప్లే లిస్ట్ లో నుంచి ప్లే చేస్తుంటాం, బట్ మీ దగ్గర నుంచి ఇక్కడ రావాలి పాటలు అందు గురించి. అక్కినేని నాగార్జున గారి దగ్గర మీరు ఓణమాలు నేర్చుకున్నారా, నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకున్నారు? Brilliant. Thank you, Anish.
1: Thank you, sir.
0: Thank you.
1: Bye.
0: All right. So, అదే అన్నమాట సంగతి. ఏమంటారు అవినాష్?
2: నాకు నాకు లాస్ట్ పాట తిరిగి తిరిగి మాట దగ్గరకు వస్తుంది కదా, సో అదంటారేమో భయంగా ఉంది. అంతే
0: అంతే. సో ఇప్పుడు శ్రీకాంత్ గారు కోరిన ఆ పాట ఇప్పుడు మనం వినిపించేద్దాం ఇమీడియట్లీ, ఎందుకంటే దీని తర్వాత మనం ఎలాగో బ్రేక్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి.
2: Yes. ఇంటికాయన ఎవరు అడగలేదు నేను, అది బాధపడతాడు.
0: అది తర్వాత అడుగుదాం, పాత వినిపించే పాట వినిపించే అప్పుడు అడుగుదాం.

0: సో మనం ఎన్ని పాటలు ప్లే చేసినా గానీ ఏదో ఒకటి అడుగుతారు అనమాట, ఏమంటారు
1: అంటే వన్ ఆఫ్ ద ఐకానిక్ రీమేక్స్ ఆఫ్ ఆల్ టైమ్ ఇది ఎమగోలా,
0: 100% నో డౌట్ అబౌట్ ఇట్. బ్రేక్ లోకి వెళ్తున్నాము, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఇదే పాట గురించి, మిగతా పాటల గురించి. లెట్స్ స్టే ట్యూన్డ్, ఓకే, విల్ బి బ్యాక్.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
6: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
7: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
8: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
9: Yes, sir.
8: Rajiraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
11: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, అర్వింగ్, క్యాసిమిర్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం అవినాష్ గారు.
1: ఎస్, ఇప్పుడు ఇంతకీ గుడివాడ లో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, ఎక్కడ?
0: నేనైతే డాలస్ లోనే ఉన్నా, ఎక్కడికి పోలేదు. ఇక్కడే టెస్ట్ చేసుకుని ఉన్నాం, ఇక్కడ నుంచి ఎక్కడికి పోం కూడా, అది వేరే విషయం.
1: ఓకే, రీసెంట్ గా గుంటూరు అయితే నేను వచ్చానండి.
0: వెరీ నైస్. సో ఎలా ఉంది గుంటూరు?
1: గుంటూరు అంటే నాకు, నేను గుంటూరులో అంత మంచి స్నాక్స్ ఉంటాయని, అంత మంచి ఫుడ్ ఉంటుందని నాకు అంత తెలియదు.
0: ఓకే,
1: సో ఫ్రెండ్ ఒకడు, వాడు లోకల్ గుంటూరు అతను, వాడు తీసుకెళ్ళాడు అనమాట. వాడు సుబానీ బిర్యానీ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇంకా రోడ్ సైడ్ దొరికే యూనో పులిహార దోశ, ఇంకా అంటే బేసిక్ గా మిడిల్ క్లాస్ మెలడీస్ లో ఒక సాంగ్ ఉంటుంది అనమాట, గుంటూరు సాంగ్ అని.
0: అవును అవును, నేను విన్నా పాట.
1: దోశ, బ్రాడి, పేట, చెప్పకోడి, మొత్తం ఆ లిస్ట్ అంతా ట్రై చేయొచ్చు అనమాట మేము. నాకు అప్పుడు అనిపించింది అసలు గుంటూరులో ఈవినింగ్ అయితే ఇన్ని ఆప్షన్ ఉంది, ఎంత అదృష్టవంతులు మీరు అనిపించింది.
0: అదంటే మీరు గుంటూరు ఇప్పటి వరకు పోలేదా?
1: గుంటూరు వెళ్ళాను కానీ ఇన్ని తినలేదు. లోకల్ గుంటూరు రోడ్ వెళ్తే వేరే అని చెప్పి.
0: బాగుంటుంది. నేను అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా సార్లు విజిట్ చేశా, అంటే మా ఫ్రెండ్స్ ఉండేది అక్కడ. అండ్ యూనో ఆథెంటిక్ ఫుడ్ ఉంటుంది అక్కడ, ఆథెంటిక్.
1: అది సో బిర్యానీ దగ్గర నుంచి స్నాక్స్ దాకా మెంటల్ మెంటల్ అంతే,
0: బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇందాక మనం ఏదో గేమ్ గురించి అనుకున్నాం.
1: ఎస్, గేమ్ ఏంటంటే టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కొన్ని అంకెలు ఫేమస్ అవుతాయి, కొన్ని నెంబర్లు, జస్ట్ నెంబర్లు మాత్రమే. సో ఆ నెంబర్లు చెప్తాము, అది ఏ సినిమాలో అనేది, ఏ సినిమాలో దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుందని చెప్పాలంతే.
0: తప్పకుండా. సో స్టార్ట్ చేద్దాం మరి.
1: ఓకే, సో ఫస్ట్ పేరు ఏంటంటే రూపాయి పావుల. నెంబర్
0: రూపాయి పావుల. అబ్బో, ఇదేదో బాగానే
1: ఉంది. ఇదంతా ఈజీగా గెస్ట్ చేసేది కాదు, మన శ్రోతలు జనరల్లీ కొన్నిసార్లు మనం ఫేవర్లు చేస్తుంటాం
0: అది.
1: ఓకే, సో ఒక్కటే ఒక గెస్ అయితే ఇస్తా, అదేంటంటే ఇది ఎస్ఏ కృష్ణారెడ్డి గారి సినిమా.
0: ఓకే,
1: ఆ సినిమాలో ఎక్కువ డిస్కషన్ రూపాయి పావులా రూపాయి పావులా జరుగుతుంది.
0: ఆల్ రైట్, సో రూపాయి పావులతో వచ్చే డిస్కషన్ లో ఉన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీ ఏంటిది అనేది కదా మీ క్వశ్చన్.
1: ఎస్,
0: యా, సో అది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. నేను రూపాయి పావుల జేబులో పెట్టుకుని సెంచరీ కూడా కొట్టినా. మన బాలయ్యబాబు కూడా కొట్టారంట ఆ పాట ఇప్పుడు
1: కొట్టేద్దాం అంటే సెంచరీ.
0: రూపాయి పావుల జేబులో పెట్టుకుని సెంచరీలు కూడా కొట్టేదండి మా అప్పట్లో క్రికెట్ ఆడేటప్పుడు బఠానీల కోసం రూపాయి పావులు పెట్టుకునేది. సో ఇప్పుడు అవినాష్ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి 9726361966.

0: సో అదన్నమాట విషయం. ఏమంటారు?
1: ఎస్ సెంచరీ కొట్టేశాం ఆడు, లిరిక్స్ మర్చిపోయాను. ఓ షిట్, ఓకే చెప్పండి.
0: సో బాలయ్య బాబు గారి పుట్టినరోజు జరుపుకున్నాం మొన్న.
1: ఎస్,
0: అక్కడ ఇండియాలో ఎట్లుంది వైబ్?
1: ఇండియాలో అసలు ఆ రోజు, ఇన్ఫాక్ట్ నేను రోజు వెళ్ళే దారిలో కూడా బాలయ్య బాబు గారి ఇల్లు ఉంటుంది. ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు ఆ రోజు యూటర్న్ తీసుకుంటే ఆ వీధిలో దగ్గర నాలుగు హోర్డింగ్లు పెట్టారు. ఆ రోజు సాయంత్రం అది కాకుండా ఒక చిన్న హాస్పిటల్ అండ్ ప్రిమైజ్ లో బాలయ్య బాబు గారు ఫొటోస్ ఇచ్చారు. అందులో రెండు మీమ్స్ వైరల్ అయ్యాయి. ఆయనకి అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే ప్రేమ చూపిస్తారు, అన్ని అన్ని వేరియేషన్లు ఉన్న ఒక మీమ్ వచ్చింది అన్నమాట.
0: ఓకే,
1: బేసిక్గా బాలయ్య బాబు గారు ఎట్లా అంటే హీస్ వెరీ నైస్ ఫ్రమ్ ద హార్ట్. పొరపాటు ఒక చిన్న డిస్టర్బెన్స్ చూస్తే మాత్రం ఇమీడియట్ కోపం వస్తుంది.
0: రైట్ రైట్. సో హీస్ యు నో ఐ మీన్ వెరీ గుడ్ గై. అంటే ఇక్కడ కూడా రెండు మూడు సార్లు కలిసా బాలయ్య బాబుని నేను. అండ్ కలిసినప్పుడు ఈజ్ అ వెరీ నైస్ గై. కొంచెం ఏంటంటే కొంచెం యూనో తనకి ఇరిటేషన్ కల్పియద్దు అన్నమాట.
1: అంతే. సో బికాస్ కొంతమంది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి
0: కాబట్టి ప్రైవేట్ స్పేస్ వదిలేసేయాలి. ప్రైవేట్ స్పేస్ ని మనం బాలయ్య బాబు అని చెప్పి ఆయన ఫ్యాన్స్ అని చెప్పి అదని ఇదని మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం అనుకో, మన అడ్వాంటేజ్ పక్క పెట్టేస్తే ఆయన ఆయన పిక్చర్ లోకి వస్తాడు అనమాట. ఆయన తొడగొట్టిందంటే
1: ఆ రోజు ఒక టీజర్ రిలీజ్ చేశారండి గోపిచంద్ మల్యాణి గారి డైరెక్షన్ లో.
0: రైట్.
1: అసలు బాలయ్య బాబు గారు కదిరిపోయింది అందులో.
0: ఓకే ఓకే, నైస్. ఐ మీన్ యా డెఫినెట్లీ ఆయన ఇంకా ఆయన ఒక్కసారిగా రంగ

0: మీసాల తీరు ఇచ్చిండే మామూలు ఉండదు కదా.
1: అది బేసిక్ గా చాలా కేర్ తీసుకున్నట్టున్నారు ఈసారి. అంటే ఐ థింక్ లాస్ట్ 4-5 ఫిలిమ్స్ పాలే బాబు గారు అంటే ఆయన దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రాపర్ గా డెలివరీ చేస్తున్నారండి, అది మాత్రం నిజం.
0: అంతవరకు గ్యారంటీ 100%. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లాస్ట్ 3-4 మూవీస్ అట్లీస్ట్ యూనో డాకు మహారాజ్ దగ్గర నుంచి లేకుండా ముందు కూడా ఏదైతే ఉందో అంతవరకే తను యూనో ఇన్వాల్వ్ అవుతున్నారు సినిమాలలో.
1: అవును అవును,
0: వారి ఇమేజ్ ని కాపాడుకుంటూ లేకుంటే మిగతా ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడు డెఫినెట్లీ యూనో దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్ ఫర్ షూర్.
1: ఇందాక నేను అడిగిన ప్రశ్నకి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేద్దాం, ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం.
0: మరొకసారి రిపీట్ చేద్దాం, మన శ్రోతలు ఎవరైనా గెస్ట్ చేద్దామో చూద్దాం.
1: సో ఒక ఒక సినిమా ఉంది, అందులో ఇంకొంచెం ఈజీ క్లూ ఇస్తా. జగపతి బాబు గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అది.
0: ఓకే
1: ఓకే. అందులో జగపతి బాబు గారిని ఒక క్యారెక్టర్ రూపాయి పావులా రూపాయి పావులా అని పిలుస్తుంది అన్నమాట. ఇంతకీ ఆ సినిమా పేరేంటి అండ్ అసలు అంటే ఆ సినిమా పేరేంటో చెప్పండి చాలు, సింపుల్, వెరీ సింపుల్, లెట్స్ కీప్ ఇట్ సింపుల్. సో జగపతి బాబు గారు ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబినేషన్ వచ్చిన సినిమా, అందులో జగపతి బాబు గారిని రూపాయి పావులా అని పిలుస్తారు, ఆ సినిమా పేరేంటి?
0: ఆల్ రైట్, సో ప్రశ్న అర్థమైంది కాబట్టి శ్రోతలు సమాధానం తెలిస్తే కాల్ చేయండి 9726361966. లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్.

0: సో వినాష్ గారు, లెట్స్ టేక్ ఏ కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి, రేడియో సురభి, మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శ్రీనివాస్.
0: గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు?
1: గుడ్ అండి, గుడ్ గుడ్. అవినాష్ గారితో కలిసి మీరు కూడా స్టార్ట్ చేశారు మార్నింగ్ ప్రోగ్రామ్, రియల్లీ నైస్.
0: ఎస్ సార్.
1: అది క్వశ్చన్ అడిగారు కదా, ఏమో మరి నేను బడ్జెట్ పడుతున్నామో అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ 100% షూర్.
0: అవినాష్ గారు ఏమంటారు? అవినాష్ గారు ఉన్నారా? బడ్జెట్ పద్మనాభం అని అనుకుంటున్నా మీరు. అవినాష్ మ్యూట్ లో ఉన్నట్టున్నాడు. ఐ హావ్ నో ఐడియా, నాకు ఆన్సర్ తెలిసి నేను కూడా మ్యూట్ లో వెళ్ళిపోయేటండి. బట్ చూద్దాం సమాధానం ఏందో, మనం కొద్దిసేపట్లో అనుకుందాం. ఇంకో కాలర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
2: మనోజ్ అండి.
0: మనోజ్ గారు హలో అండి.
2: అది అతడే ఒక సైన్యం అండి.
0: అతడే ఒక సైన్యం. ఓకే, అవినాష్ గారిని అడుగుదాం. అవినాష్ ఉన్నారా?
3: Yes, right answer.
0: అతడే ఒక సైన్యం. ఓకే, నాకు ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు. సో ఆయన తప్ప ఆన్సర్ చెప్పారు, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అయితే నాకు తెలీదు సమాధానం, సో అవినాష్ దగ్గర నుంచే తెలుసుకోవాలని చెప్పి అలా.
2: అంటే రూపకోవాలంటే ఫస్ట్ అభిషేకం అనుకున్నా, కానీ జగవర్ బాబు అన్నాక అభిషేకమో ఏదో ఒకటి ఉంటది. వాడు కృష్ణారెడ్డి గారు అది అనుకున్నాను, కానీ తర్వాత రూపకోవాలన్నా గుర్తొచ్చింది. రూపకోవాలి కదా, జగపతి బాబు గారు అన్నా గుర్తొచ్చింది.
0: నైస్, గుడ్ ఆన్సర్ అండి. లెట్స్ లైక్ ఏ గుడ్ గేమ్, లెట్స్ సీ. ఇది ఇది అవినాష్ ఇప్పటికిప్పుడు డిజైన్ చేసిన గేమ్ ఇది. ఆన్ ద గో, సో లెట్స్ కీప్ లిజనింగ్ అండి. ఓకే,
2: యెస్,
0: ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్
3: ఇప్పుడైతే ఒక ఒక చక్కటి పాట వినేసి ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ రెడీ చేసా, అది ఎవరు ఆన్సర్ చేస్తారు చూద్దాం.
0: ఎస్, సో లెట్స్ లెట్స్ కీప్ లిజనింగ్ టు దిస్ సాంగ్. బావ గారు బాగున్నారా సినిమా నుంచి నవమి దశమి, చాలా బాగుంటుంది, మణిశర్మ గారి కాంపోజిషన్. లెట్స్ లిజన్ టు దిస్ అండ్ దెన్ వీ విల్ గెట్ బ్యాక్ టు ద ట్రివియా.

అది సాంగ్. నెక్స్ట్ ప్రశ్న అవినాష్ గారు, ట్రివియా రెడీ ఉన్నారా? అవినాష్ గారు రెడీ ఉన్నారా? లుక్స్ లైక్ యా. సో ఐ థింక్ మీరు బ్రేక్ లో ఉన్నట్టున్నారు.

0: ఆల్ రైట్ సో అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్ ఉన్నానండి.
0: ఆల్ రైట్ సో నెక్స్ట్ వన్ అవర్ మీరు ఇండిపెండెంట్ గా మీరు షో రన్ చేసేయండి, బికాస్ మనకి అప్పుడప్పుడు అలా ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటాయి కదా ఇంటి నుంచి, సో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. డెఫినెట్లీ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్.
1: అది సో ఆర్జేలు కూడా నార్మల్ లైఫ్స్ ఉంటాయి, జస్ట్ లైక్ సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ కూడా.
0: 100% ఆర్జేలు అయినా సరే, డీజేలు అయినా, విజేలు అయినా, లేకుంటే ఏ హీరో అయినా హీరోయిన్ అయినా సరే పర్సనల్ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు కూడా కొద్దిపాటి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను అవినాష్ గారికి నెక్స్ట్ వన్ అవర్ కార్యక్రమాన్ని అందిస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. బట్ రేపు యథాప్రకారంగా మళ్ళీ 7 గంటలకు ప్రత్యక్షం అవుతా, అండ్ మనం ఇంకా ఫన్ యాక్టివిటీస్ మనం కంటిన్యూ చేద్దాం. అండ్ ఈ గేమ్ ఇంకా బాగుంది, కొంచెం ఇంకా ఇన్నోవేటివ్ వేలో రేపు కూడా డిజైన్ చేద్దాము. అండ్ ఇది మాత్రం సూపర్ గా ఉంది ఇవాళ వరకు అవినాష్ గారు.
1: ఎస్, ఒక 2-3 క్వశ్చన్ నేను అడిగే ప్రయత్నం చేస్తాను, చూద్దాం ఎవరైనా రెస్పాన్స్ అవుతారో మీకు.
0: తప్పకుండా మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి. అండ్ మనం బ్రేక్ లోకి వెళ్తున్నాం ఎలాగూ, ఇంకో 45 సెకండ్స్ లో. సో బ్రేక్ తర్వాత అండ్ ఆఫ్టర్ 9 o'clock అవినాష్ విల్ టేక్ ఓవర్ ఫుల్లీ అట్ లెంత్ దిస్ ప్రోగ్రామ్. అండ్ రేపు మళ్ళీ నేను మీ అందరి దాకా మీ అందరి ముందుకు వచ్చేస్తాను యథాప్రకారంగా. బట్ ప్రస్తుతానికి మాత్రం నన్ను మన్నించండి, బికాస్ అలాంటి కాల్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి అన్నమాట ఇంటి దగ్గర నుంచి.
1: అది సంగతి. సో ప్లీజ్ టేక్ కేర్ గిరి గారు, వచ్చేసండి రేపు ఎనర్జీతో మనం ఇచ్చి పడేద్దాం.
0: తప్పకుండా, మీన్ మనం మన దగ్గర ఉన్న ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఇంకా ఉన్న ఆర్మ్స్ అండ్ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రేపు ఎల్లుండి ఇవన్నీ ప్రయోగిద్దాం.
1: రెడీగా ఉంచాలని కోరుకుంటున్నారు.
0: అది ప్రస్తుతానికి మాత్రం బ్రేక్ లోకి వెళ్తున్నాం. బ్రేక్ తర్వాత అవినాష్ విల్ కంటిన్యూ. స్టే ట్యూన్. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 9 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యువర్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, వన్య దోశ, హమ్ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హమ్కి వన్య టిక్కా, విచ్ అమికావా పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. That too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit mypursue.com or write to support@mypursue.com.
5: Manashanti, mental peace. మసాలా దోశ,
6: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
7: ఎస్, వి ఆర్ వెల్కమ్ బ్యాక్. ఎస్, దే ధనాధన అవినాష్ తో ఇప్పుడు సోలోగా ఈ 1 hour మాటలు వింటారు, ఎందుకంటే గిరి గారు ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళారు అండ్ హీ హ్యావ్ టు లీవ్. సో ఈ రోజు మనం ఒక మంచి నెంబర్స్ గేమ్ ఆడుతున్నాం. ఆ నెంబర్స్ గేమ్ లో రకరకాల క్వశ్చన్లు వేస్తున్నారు. ఇందాక జగపతి బాబు గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది, అందులో రూపాయి పావలా అనే వర్డ్ వాడతారు జగపతి బాబు గారిని పిలవడానికి. అది ఏ సినిమా అని అడిగాను, అతడే ఒక సైన్యం అని చెప్పి చాలా మంచిగా ఆన్సర్ చేశారు. అండ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఇంకొక కంపారిటివ్లీ పర్లేదు కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. సో మ్యాటర్ ఏంటంటే సినిమాల్లో ఉన్న నెంబర్స్ వాటికి ఉండే ఇంపార్టెన్స్ బట్టి ఆ సినిమా పేరెంట్ గెస్ట్ చేయాలి. దట్స్ ద గేమ్, సింపుల్. ఓకే, 15 నిమిషాల్లో 400 ఏళ్ల వెనక్కి. మళ్ళీ చెప్తున్నా, 15 నిమిషాల్లో 400 ఏళ్ల వెనక్కి. ఓకే, ఏ సినిమాలో ఈ లైన్స్ ఎస్పెషల్లీ 15 నిమిషాల్లో 400 ఏళ్ల వెనక్కి అని చెప్పి వాడారు. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫిలిం, అది మీరు గెస్ట్ చేయాలి. మీరు గెస్ట్ చేయాలంటే ఏం లేదు, 9726361966 అనే కాలింగ్ నెంబర్ కి కాల్ చేసేసి ఆన్సర్ చెప్పేస్తే ఈ సరదాగా ఆడే గేమ్ లో మీరు కూడా విన్నర్ అయిపోతారు అనమాట. అది సంగతి. ఓకే, సో you can call me on 9763619666 is my call in number. ipudaithe oka beautiful paata mee kosam, mee try chese lopala nenu manchi paata set chestha mee kosam. Yes, here goes the track for all of you guys. appudu air rahman garini gattiga miss avutuntanu, and miss ayinappudu em cheyali, manchi paata iskovali.

ఎస్, ప్రయత్నిస్తున్నారా లేదా అక్కడ ఆగిపోతున్నారా? ఒక్కొక్కడిని కాదు వంద మందిని అని చెప్పి ఏదో అడుగుతున్నాను, నిజమా కాదా అని చెప్పి మీరు కనుక్కోవాలి. దే ధనాధన అవినాష్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురవి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సరిగ్గా ఈ టైంలో మనం ఒక నంబర్స్ గేమ్ ఆడుతున్నాం. ఓకే, మీరు సరదాగా 972-636-1966 కాల్ చేసి మీరు నాతో మాట్లాడచ్చు అని చెప్పేసి నేను అంటున్నా. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సినిమాలో 15 నిమిషాల్లో 400 ఏళ్ల వెనక్కి అని ఒక ఇంటర్వెల్ కార్డ్ చూసాం. ఈ నెంబర్స్ చూసింది ఏ సినిమాలో? ఏ సినిమాలో? సింపుల్, నేను నెంబర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాను, అది ఏ సినిమాలో మీరు గెస్ చేయాలి. ఇంకా సింపుల్ చేద్దామంటే నేను ఆ సినిమా నుంచి పాటేస్తున్నాను, గెస్ చేసేచ్చు. 972-636-1966 ఇస్ మై కాల్ నెంబర్. బిఫోర్ దట్ సాంగ్ కంప్లీట్స్ గివ్ మీ అ కాల్, లెట్స్ సీ.

మూవీ నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా? దే ధనాదన్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సి ఇప్పుడు మనం ప్రపంచంలో ఎన్ని పనులు ఉన్నాం, మన ప్రయారిటీస్ మనకు ఉండాలి అనేది ఎంత బ్యూటిఫుల్ విషయం. ఆర్ మన మన కోర్ పీపుల్ మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అదే ప్లేస్ లో ఉంచాలి అనేది ఎంత బ్యూటిఫుల్ విషయం ఉందని నేను చెప్తా. అదేంటంటే రీసెంట్ గా రణవీర్ సింగ్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నప్పుడు లాస్ట్ టైం దీపికా గారు మీ గురించి ఏమన్నారంటే అనగానే ఏం చెప్పారు నా గురించి చెప్పండి, ఏం చెప్పారు నా గురించి అంటే ఎక్కడున్నా సరే నేను షూట్ లో ఉన్నా షార్ట్ లో ఉన్నా నా ఫోన్ అయితే పక్కా ఎత్తాలి అని రూల్ పెట్టారంట మీకు అని అంటే ఎంత అందమైన షరతులు ఇవి చెప్పండి, ఎంత అందమైన షరతులు పెట్టండి, ఇలాంటి షరతులు పెట్టి నన్ను ఇంకా ప్రేమతో బంధించండి అన్నారనమాట. సో అప్పుడు ఇంటర్నెట్ అంతా అసలు భార్యాభర్తలు వందేట్లో ఉండాలి అని చెప్పి ఇది పక్కన పెడితే రీసెంట్ గా నితీష్ రెడ్డి గారు లైక్ ఒక పోస్ట్ మ్యాచ్ క్యాంపెయిన్ లో హి వాస్ అడ్రెసింగ్ ద ప్రెస్, సడన్ గా మాట్లాడుతున్నారు ఫోన్ లో మదర్ కాల్ వచ్చింది, ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ ఎత్తి అమ్మా నేను మళ్ళీ చైనా అని జస్ట్ కన్ఫర్మేషన్ చేసుకుని ఫోన్ ఎత్తారు. Yes, these are the things that we keep ourselves, అంటే ఇప్పుడు ఎంత పనులు ఎంత బిజీగా ఉన్నా సరే మన ప్రయారిటీస్ రైట్ ప్లేస్ లో ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. అండ్ ఈ మధ్యన వన్ బ్యూటిఫుల్ థింగ్ దట్ హావ్ అబ్జర్వ్డ్, ఇనిషియల్ నేను అనుకునే ఉన్నమాట మీటింగ్ ఉంటాను బిజీగా ఉంటాను ఫోన్ చేయకు అని చెప్పేటండి ఇదివరకు, బట్ ద మోర్ ఐ మెట్ పీపుల్ ఎంత బిజీగా ఉన్నా సరే ఇప్పుడు పేరెంట్స్ కాల్ వచ్చిందండి ఎత్తండి బ్రో పర్లేదు ఇట్స్ ఓకే అని చెప్పి అనడం కానీ వాళ్ళు చేయడం కానీ ఇట్ ఫెల్ట్ సో నైస్, అదే సంగతి. సో ప్రపంచంలో ఎన్ని పనులు ఉన్నా సరే ఎవరి కాల్ మీరు మిస్ కాకుండా ఎత్తుతారు. లెట్ మీ నో 9726361966 ఇస్ మై కాల్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఎవరి ఫోన్ ఎత్తుతారు అంటే నాకు ఒక స్కూల్ క్రష్ ఉండేది బ్రో, తను తీసుకో వెళ్తుందా పైకి వెళ్తుందా

0: ఇక్కడేదో కార్డో లెటరో కూడా ఉన్నట్టుందే. డియర్ చిన్ను, అమ్మా నేను నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నా. రోజు నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, నిన్ను చూస్తూ ఉంటాం. పెన్సిల్ చాలా మంచోడు, నేను చాలా బాగా చూసుకుంటాను.
1: పలికే పాల కూపతో, పులికే పూల కొమ్మతో, కసిరే వెన్నెల,
0: ఆల్వేస్ కీప్ స్మైలింగ్, లవ్ యూ చిన్నూ.

0: ఎందుకింత లేట్? ఎక్కడికి వెళ్ళావు?
1: చిన్న పనైనా ఉంటే బయట.
0: ఈవినింగ్ నుండి ఫోన్ చేస్తూనే ఉన్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా?
1: ఛార్జింగ్ అయిపోయింది.
0: ఈసారి బయటకు వెళ్ళేటప్పుడు ఛార్జర్ తీసుకున్నాను. సరేనా, లోపలికి రా. ఎవరైనా చిన్నారా?

0: వాయిస్ డిసార్డర్. సడన్ గా ఫాదర్ చనిపోవడంతో షీ గాట్ షాక్. తన ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని చెప్పుకోవడానికి ఎవరూ లేక సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి మెల్లమెల్లగా మాట్లాడటమే మర్చిపోయింది.
1: ఏం చేస్తే మళ్ళీ
0: ముందు తనలోన్న బాధ అంతా బయటికి వెళ్లిపోవాలి. మళ్ళీ తను నవ్వుతూ హ్యాపీగా ఉండే పరిస్థితులు క్రియేట్ అవ్వాలి. ఓకే,
1: ఏంటి వంట, ఏంటి టేస్ట్? మీతో ఒక రెస్టారెంట్ పెట్టించేసి తెలుసా? మీరే మేడం, అమ్మ వంట రొడింగ్ అమ్మ చేతి ముట్ట అడింది కదా.

0: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
1: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పిస్టీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. రేడియో సురభి రీవిజిట్.
3: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
4: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయి
5: చంపేస్తున్నాయి.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astrorramji.com.
8: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
9: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: Yes, we are back. De Dana Dana Avinash to DOW Morning Vibes and Haru only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru Asanu Master, nenu ee weekend generally ee review aina sare nenu oka 7-10 rojulu difference iddam anukunna, because I am working in movies and sat cinema vaadiga oka cinema డెఫినెట్లీ బాగోకపోతే ముందే రివ్యూలు చెప్పేసి ఆ సినిమాకి వెళ్ళి వెళ్దాం అనుకున్నాం. నలుగురు ఐదుగురు గురించి కూడా మనం చంపేద్దాం, ఆపేద్దాం అని ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేద్దాం అని చెప్పి నేను ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ మై సెల్ఫ్ సైలెంట్. బట్ జనరలీ ఒక సినిమా నచ్చకపోతే ఒక వారం 10 రోజులు ఆగడం ఎంత మంచి విషయమో, బికాస్ మేము వెళ్ళే వాళ్ళు వెళ్తారు కాబట్టి. అట్ ద సేమ్ టైం సినిమా బాగున్నప్పుడు ఇమ్మీడియట్ గా చెప్పడం, కొంచెం త్వరగా చెప్పడం కూడా అంతే మంచి విషయం, బికాస్ ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి. సో అలాగా సంగీతం సినిమా చూసాం మాస్టరు. అంటే నేను జనాలు చూసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు బాగుంది బాగుంది బాగుంది అంటే ఏం బాగుందో అని అనుకున్నా, కానీ థియేటర్కి వెళ్ళి చూశాక, అంటే మనం అనుకుంటాం కదా ఏ లాలా ల్యాండ్ లో ఎట్లాంటి చూసినప్పుడు అక్కడ అసలు ఒక మ్యూజికల్ సినిమా తెలుగులో పుల్ ఆఫ్ చేస్తారా, చేయగలరా అని నాకు డౌట్లు ఉంటాయి. నాకు తెలిసి ఇలాంటివి రేర్ ఫీట్లు పుల్ ఆఫ్ చేయాలంటే ఎవరైతే బేసిక్ సర్కిల్లో ఉండకుండా వాళ్ళు ఇంకా జెన్యున్ గా ఫ్రమ్ ద హార్ట్ ఒక డెల్యూజన్ తో కథలు రాస్తున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. సంగీతం శ్రీనివాసరావు గారు అట్ ద ఏజ్ ఆఫ్ 94, వాట్ హీ పుల్డ్ ఆఫ్ ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ మిరకల్. సీరియస్ చెప్తున్నా, అంటే ద పార్ట్స్ విచ్ దే షార్ట్ ఇన్ చెన్నై ఆయనే డైరెక్ట్ చేస్తూ, ఆయన ఏదైతే వేరే లొకేషన్కి వెళ్ళి చేయలేనివి ఆయన అని వర్చువల్ చూస్తూ పుల్ ఆఫ్ చేస్తూ, వాట్ ఎవర్ దే డిడ్ ఈస్ ప్యూర్ మిరకల్. మామూలు మిరకల్ కాదు, అంటే అందరూ మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ అని అంటే ఎగ్జాజరేషన్ ఏమనుకున్నా, కానీ ట్రూలీ ట్రూలీ అంటే ఇప్పుడు ఒక సినిమా నుంచి మనం బయటకు వస్తున్నాం అనుకోండి, బయటకు వస్తే ఒక సినిమాలో ఉన్న పాట, ఓ డైలాగు మనం చెప్తున్నాం ఇంకోళ్ళతో వాడుతున్నాం అని అంటే ఆ సినిమా మనకు చాలా లోపల బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది అండ్ వీఆర్ లవింగ్ ఇట్ అని అర్థం. అలాగా ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న వాళ్ళందరూ మెల్లగా పాట పాడుతున్నట్టే మాట్లాడుతూ ఉంటారు. దట్స్ హౌ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇన్ దిస్. అండ్ ఈ ఎరా కూడా, ఇన్ దిస్ ఓటీటీ ఎరాలో కూడా మైండ్ బ్లో అయిపోతుంది మీకు. ఆ ట్విస్టులకు గానీ టర్న్ గానీ ఆ స్క్రీన్ ప్లేకి గానీ అద్దరిపోతుంది అంత. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. గో వాచ్ ఇట్, టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ ఈ సినిమాలో ఒక్క స్మోకింగ్ యాడ్, ఇంజూరియస్, ఇలాంటి యాడ్లు ఒక్కటి కూడా ఉండవు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ హ్యాపెన్ టు తెలుగు సినిమా? ఆలోచించండి అది. అండ్ ఈ సినిమా లాస్ట్ లో ఒక పాట వస్తుంది, ఆ పాటకు ప్రత్యేక స్థానం ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ పాట ఇప్పుడు ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ ఆదిత్య 369. వింటనే ఉండండి రేడియో సర్వి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes and Haru only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Yes. Samantha Gari cinema ee varam release avutundani ippude pre-release event jarukuntund anamata. So chaala rojulu gap tarvata Samantha Gari Telugu cinema chestunnaru and Nandini Reddy Gari combination. ఓవేవి సినిమా తర్వాత వీళ్ళిద్దరిని కలిసి చూడడం, ఐ మీన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక సినిమా రావడం ఎక్సైటింగ్ అంటే, ఆయనకి ఫ్యామిలీ మ్యాన్ కి వర్క్ చేసిన యూనో అండ్ ఆల్సో సమంత గారి హస్బెండ్ అండ్ రాజ్ నిడుమోరు గారు ఈ ఐడియాని క్రియేట్ చేయడం ఇంకా నెక్స్ట్ ఇష్యూ. అండ్ నేను చెప్పా కదా, గుల్షన్ అని ఒక బ్యూటిఫుల్ యాక్టర్ ఉన్నాడు హిందీలో, అండ్ ఇన్ఫాక్ట్ గన్స్ అండ్ గులాబ్స్ లో తన యాక్టింగ్ చూడండి, హంటర్ లో యాక్టింగ్ చూడండి, కొన్ని సినిమాలు ఉన్నాయి, ఈవెన్ మెట్రో 2A మీటర్ ఉన్న 3A మీటర్ ఉన్న ఒక సినిమా ఉంటుంది, అందులో తన యాక్టింగ్ అదిరిపోతుంది. సో అలా అలాంటి బ్యూటిఫుల్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. సో అద్భుతమైన మ్యూజిక్ ఉంది, ట్రైలర్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో ఒక నిన్నటి నుంచి నేను ఇంటర్వ్యూస్ ఫాలో అవుతున్నా అనమాట. సమంత గారు మాట అన్నారు అందులో ఒక ఇంటర్వ్యూలో, ఏమన్నారంటే, నేను ప్రతిసారి సినిమా నుంచి కొంచెం దూరం వెళ్ళి నన్ను నేను ఒక పెద్ద కొయ్య తవ్వుకుని అందులో దాక్కుని కొద్ది రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుని ప్రతిసారి సినిమా మీద ఉన్న ఇష్టం గానీ ఒక క్యారెక్టర్ చేయాలన్న ప్రేమ గాని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. సో ఈసారి వచ్చింది మాత్రం ఫుల్ ఇప్పటిదాకా నేను ఏదైతే అప్రోచ్ లో సినిమాని గానీ అప్రోచ్ చేసేదాన్నో లైఫ్ ని అప్రోచ్ చేసేదాన్నో 360 డిగ్రీస్ టర్న్ తీసుకుని చేంజ్ చేసుకుని వస్తున్నాను అని చెప్పేసి అన్నమాట. అండ్ ట్రస్ట్ మీ, వెన్ ఆర్టిస్ట్ వాంట్ టు చేంజ్ దేర్ అప్రోచ్ అండ్ ఆర్టిస్ట్ వాంట్ ప్రూవ్ సంథింగ్ వెరీ డిఫరెంట్, స్క్రీన్ మీద అదిరిపోతుంది. మీరు సంగీతంలో చూసుకున్న దేవి శ్రీ ప్రసాద్ గారి వన్ మ్యాన్ షో అంతే, వన్ మ్యాన్ షో. అలాగే తమన్ గారి మ్యూజిక్ ఒక పాయింట్ బోర్ పెట్టింది అన్నారు, బట్ చల్మోహన్ రంగా దగ్గర నుంచి ఇన్ఫాక్ట్ అంత అరవింద్ సమేత వీర రఘవ అలవే కట్టుపురం దగ్గర నుంచి ఇంకా ఆయన ఎలా ఆడుకుంటున్నారు, ఊరేళ్ళు ఆడుకుంటున్నారు. సో అలా ఒక ఆర్టిస్ట్ నిజంగానే కొత్తగా కంబ్యాక్ ఇవ్వాలనుకున్న ప్రతిసారి అదిరిపోతున్నాను, ఈసారి కూడా అదిరిపోవాలని కోరుకుంటూ, ఈ 19th సినిమా మామూలుగా ఉండదు అంతే, ఫిక్స్ అయిపోండి. ఓ మంచి పాట వచ్చేస్తుంది ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ ఓ బేబీ, అండ్ నాకు కూడా చాలా చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ నందిని రెడ్డి గారు. సో ఓ బేబీ నుంచి మంచి పాట వినేద్దాం, ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ హియర్ గోస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్.

0: ఎక్కడ కలుసుకుంటమ్మా?
1: అమ్మాయి బాగుండాలి గానీ ఎక్కడ కలిస్తే ఏంట్రా? అన్ని కుదిరితే ఇదే మీ అత్తగారు కాలనీ.
0: ఓ అదా మ్యాటర్, ఇల్లు చూసి ఫిక్స్ అయ్యామన్నమాట.
1: ఊరు ముయ్,
0: నువ్వు ఆల్వేస్ గుడ్ అట్ లెక్కలమ్మా, కీప్ ఇట్ అప్.
1: ఎక్స్ట్రా మాట్లాడుతు
2: బాగున్నారా?
1: బాగున్నానండి.
2: బాగున్నావు బాబు? ఎప్పుడో వచ్చినప్పుడు చూస్తాను.

Yes, we are back. Dev Dhanadhan Avinash. So DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Winter. Yes, exactly. Mir June midpoint దగ్గర నిలబడ్డారు. ఇంకా ఎగ్జాక్ట్ గా 15 రోజులు ఉన్నాయి. సో జూన్ లో ఏదైనా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది స్టార్ట్ చేద్దాం, ఇది రీస్టార్ట్ చేద్దాం అని మీరైనా అనుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ ఆ మిడ్ పాయింట్ దగ్గర ఉన్నారా, మిడ్ పాయింట్ దగ్గరే ఉండి ఆలోచించండి. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకి క్లైమేట్ చేంజ్ అని జాగ్రత్త ఉండమని చెప్పండి. నేను కొంచెం ఎక్స్ట్రా చేశాను, మెల్లగా నా గొంతు మారుతుందో, నాకు ఫీవర్ వస్తుందో నాకే తెలియట్లేదు. సో మధ్య నుంచి కొంచెం తేడాగా ఉంది. ద వర్డ్ తెలుగులో మంచిగా మాట్లాడతారు, పులపరంగా ఉందన్నమాట. సో అది సంగతి. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి, హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ వర్క్ ఫ్లో మంచిగా కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంతే మంచిగా రిలాక్స్ కూడా అవుతూ ఉండండి. ఓకేనా? ఇప్పుడైతే మాత్రం one of my favorite tracks from the recent releases, I am playing it for you. Actually, I am moving into rendu paatlu eddam ani anukuntunnanu. Chuddam enni paatlu ostayo, ad break degirlone undi kabatti. Singeetha movie nunchi I want to play one song, Aasa Janakanga. Okkalle rendu vaste matram definitely vinandam. Beautiful track coming up from the movie Singeetha. Velli chuseyandi, asalu aadayinchukandi, nenu cheppanu, meer em chestaru.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
8: IndiaToday.USA.com. Mr. Avinash, you have a chance to visit me. You have a chance to visit me for 5 years. What do you think about Sanjay?
9: Guilty, Your Honor. Guilty of good taste.
10: Yes.
9: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
7: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురవి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: లంచ్ కి ఎక్కడ కన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Kavintalaki, Kerintalaki. Enough address? Radio Surabhi.
4: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: Yes.
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
9: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
9: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఐటమ్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi. That is his favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

0: రోజు మౌతాడటం ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు చెప్పారు? తెలియదు చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన కేమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళ అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పండి, కానీ మీకు చెప్పేది మంచి మంచి కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్ కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్ కని చూశాను, తన్ని చూశాను. మౌతర్ కని కింద పెట్టి నీ మౌతే ఆరకంలా ఉంది.

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్, థ్యాంక్ యూ.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, పచ్చ మిక్కా పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోట్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Hi, Ninami blueberry muffin. Nan 40% preservative jaisa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
3: Hi there, muffin. Ninu India Today pastry ni. Nan heroes puttu ne India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen chepanu? I'm an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative to chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi, Ra muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I'm an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
8: Radio Surabhi Revisit.
9: Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
10: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
11: Ikkada Vivid Flowers unnadanta ippudu telisindi.
12: Experts ni ammukunte mana jeevitham saafiga saagipothundi.
13: Law Offices of Janetha.
14: Thank you for being in our journey.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు బాబోయ్ చంపేస్తున్నాయి.
6: Check out the Nutan Glow Probe.
7: Capture water systems to understand the vital role water plays in your life.
3: Thank you for being in our journey.
8: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఫ్రిస్కో, ఫ్లవర్ మాల్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthunovistu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
0: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
0: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నాలుగు

0: పోని గుళ్ళో తను చూస్తుండగా ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు. ఆ నెట్టయిపోద్ది చచ్చినట్టు.
1: ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి. ఇదో ఐడియానా. చీ చీ చీ రెండో.

0: తన గురించి ఓ కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తొక్కేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోస.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లే మరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్? మీ దగ్గర
3: యాక్చువల్లీ దేర్ మెనీ ఆఫ్లీ ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ ఆమ్కి కబాబ్ పరాఠా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
5: Radio Surabhi Revisit.
6: Hey, morning morning, manu ili breakfast chesam kada. Aritike bajji lottal eskuntu tinno. Poorthi shakahara restaurant. Adayar Anand Bhavan.
7: Aho, Shiva. Irani chayantu chowdastane. The first ever desi drive-thru in America. Chowdastar.
5: Thank you.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసినప్పుడు చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: Radio Surabhi Revisit.
7: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
8: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
9: So Asia, we serve authentic Indo-Chinese.
10: Thank you for being in our journey.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu. Idi office party aa leka jatra? Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM
4: HD3. రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

0: Radio Surabhi Revisit.
1: Pallu chuppu mantunna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
2: Chala padadanni ga plan chesarandi vanni.
1: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru. Paya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Peen Mar Indian Cafe.
0: Thank you for being in our journey.
3: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chesukuntunnanduku chala happy ga undi. Mukhyanga మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసురు గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru-rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు డిటోర్ స్పెషల్, విచ్ ఇస్ ఆన్ అవర్ న్యూ రేడియో సురభి లోగో. మీరు చూసింటే కనుక సౌండ్స్ లైక్ హోమ్. సో మరి డ్రైవ్ టైమ్ విత్ మీ ఆర్జే వాసవి. సో హౌ ఆర్ యూ డూయింగ్ సో ఫార్? సో మండే ఎలా జరుగుతుంది? బాగా ఎంజాయ్ చేశారా వీకెండ్ అంతా కూడా? సో మరి నేనైతే అంటే యాజ్ యూజువల్ ఇట్ ఈస్ ఎ వెరీ షార్ట్ వీకెండ్, ఎప్పుడైనా వీకెండ్ అలాగే అవుతుంది కదా, ఇలా వచ్చి అలా మనం ఒక జారుబండి మీద జారినట్టు అంత ఫాస్ట్ గా ఎక్కినంతసేపు కూడా పట్టదు జారడానికి, అంత ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ డే సో ఫార్. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ఏమీ పర్వాలేదు, మీ స్ట్రెస్ ని ప్రెస్ చేయడానికి మీ ఆర్జే వాసవి వచ్చేసింది. సో మండే వచ్చింది అంటే వాసవి వచ్చేస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన షో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక ఫస్ట్ 1 అవర్ అంతా కూడా మనము కొంచెం బీట్ ఉన్న సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే మండే కాబట్టి ఆ మోటివేషన్ అవసరం కాబట్టి కొంచెం బీట్ మస్తీ మజా ఉన్న పాటలు విందాం. అలా కాదు, మాకు ఈ పాట కావాలి, ఈ పర్టికులర్ సాంగ్ వినాలి అంది అంటే వెంటనే కాల్ చేసేయండి. మీ చేయాల్సిన నెంబర్ 9726361966. ఇప్పుడు మీ డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైం కాబట్టి ఎనీ సాంగ్ ఎనీథింగ్ దాట్ విల్ బి ప్లేడ్ రైట్ అవే ఇన్ అవర్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్ అమెరికాలో తెలుగు నేస్తం. మరి మీ అందరికీ తెలిసినట్టుగా మా రేడియో సురభిని మీరు వివిధ మాధ్యమాల్లో వినొచ్చు. అఫ్ కోర్స్ అందరికీ తెలిసినట్టుగా 107.9 FM HD3 కార్ లో వెళ్తుంటే, లేదు అనుకుంటే మీ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్స్ లో రేడియో సురభి యాప్, వెరీ స్లీక్ యాప్ అండ్ సూపర్ గా ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మీరు షోస్ ని ఎంజాయ్ చేసేయచ్చు. అలా కూడా కాదు, వీఆర్ వర్ కాలీగ్స్ ఇంకా వర్క్ చేస్తున్నాము అనుకుంటే హ్యాపీగా రేడియో సురభి .com లోకి వెళ్ళిపోతే కూడా మీరు ఎంజాయ్ చేసేయచ్చు. మరి ఇప్పుడైతే ఈ పాటతో మన షో స్టార్ట్ చేసేద్దాం. అండ్ దీని తర్వాత యాజ్ యూజువల్ ఈ మధ్యలో మనం ఒకటి సెగ్మెంట్ స్టార్ట్ చేసాం కదా, మూవీ డిటెక్టివ్. సో హూ విల్ బి ద మూవీ డిటెక్టివ్ వినర్ ఫర్ దిస్ వీక్, అంటే ఆ టైటిల్ వినర్ ఎవరో తెలుసుకుందాం. ఆఫ్టర్ దిస్ పాట ఐ విల్ గివ్ యూ ద క్లూ. ఇప్పుడైతే ఎంజాయ్ దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సర్కారి వారి పాట.

సో మరి సోమవారం వాళ్ళ ఏదో మూరతిస్తారంట, నేను సోమవారం అవన్నీ తేలేను కానీ మంచి మంచి మాటల సరికి అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను అనమాట. మాటలు, ఆటలు, పాటలు అన్ని తీసుకొస్తూ ఉంటా. మరి ఇప్పుడు ఫస్ట్ క్లూ కి రెడీగా ఉన్నారా? సో ఫస్ట్ క్లూ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న బిట్ వినిపిస్తాను, అది విన్నాక మీకు క్లూ చెప్తా, ఓకేనా? హియర్ వి గో. ఓకే, విన్నారు కదా, ఇదేం కర్మరా దేవుడా ఈ డైలాగ్ అన్న అతను. ఇప్పుడు మన ఈ మూవీ క్విజ్ లో, ఇవాల్టి మూవీ దాంట్లో హీరోకి ఫాదర్ లాగా చేశారనమాట. సో ఇంకొకసారి మీకోసం ఆ డైలాగ్ మళ్ళీ వినిపిస్తాను. ఆయన చెప్పిందే, అంటే ఆయన చెప్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది, అందుకనే నేను ఆయన చెప్పాలి అంటున్నాను అనమాట. సో హియర్ వి గో. విన్నారు కదా అది. సో ఈ డైలాగ్ చెప్పిన అతను ఇప్పుడు మన మూవీ క్విజ్ లో, అంటే ఇవాళ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో నేను ఏ మూవీ అయితే అడగబోతున్నానో ఆ మూవీలో హీరోకి ఫాదర్. ఏదో గెస్ట్ చేస్తే కాల్ చేయండి, ఎందుకంటే మన వాళ్ళు చాలా టాలెంటెడ్ అని తెలుసు, ఒక క్లూతోనే గెస్ట్ చేస్తారు. ఇప్పటికీ 2-3 వారాల నుండి అలాగే జరుగుతుంది, చెప్పలేరు అనుకున్నది కూడా చెప్పేశారు, అందుకే ఈసారి కొంచెం క్లూజ్ కొంచెం క్లిష్టంగా ఇద్దాము అని ట్రై చేస్తున్నా. లెట్స్ సీ. మరి మీరు గెస్ట్ చేసే లోపల ఇంకొక పాట వచ్చేస్తుంది. మీరు రిక్వెస్ట్ చేయనంత వరకు నేను నా ప్లేలిస్ట్ నుంచి పాటలు వేస్తూ ఉంటా. లేదు నాకు ఈ సాంగ్ కావాలి పర్టికులర్ సాంగ్ అని అంటే కాల్ చేసేయండి 9726361966.

రైట్ సుబ్బమ్మాలి సాంగ్ అయితే వినేశారు కదా. మనకి ఆల్రెడీ ఒక కాలర్ అయితే చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు మురళీ గారు. సో హీ విల్ బి ద డిటెక్టివ్ ఆఫ్ ద వీక్, బట్ స్టిల్ ఐ విల్ కీప్ ద క్వశ్చన్ ఇన్ టాక్ట్ బికాస్ మనకి ఒక్కరే చెప్పారు కాబట్టి ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇచ్చిన క్లూ, ఒకవేళ మీరు ఇప్పుడే ట్యూన్ అయితే గనక, వీఆర్ ఇన్ ద సెగ్మెంట్ ఆఫ్ మూవీ డిటెక్టివ్. సో ఎవరు ఆ మూవీ డిటెక్టివ్ అవుతారు అనే దానికైతే ఆన్సర్ వచ్చేసింది మురళీ గారు ఫర్ దిస్ వీక్. హౌఎవర్ ఐ విల్ కీప్ ద క్వశ్చన్ టిల్ 4:30 ఎందుకంటే ఇంకా ఎవరైనా చెప్తారేమో చూద్దాం. సో సెకండ్ క్లూ ఏంటి, ఫస్ట్ క్లూ ఏంటంటే ఇందాక నేను ఒక డైలాగ్ వినిపించాను, అఫ్ కోర్స్ దాట్ వాజ్ ప్రభు గారు ఫ్రమ్ ద చంద్రముఖి మూవీ. ఇదేం కర్మరా దేవుడా అంటారనమాట. ఆయన ఇప్పుడు మనం అడగబోయే మూవీలో హీరోకి ఫాదర్ రోల్ చేశారు. సో అది ఫస్ట్ క్లూ. సెకండ్ క్లూ వచ్చేసి మూవీ హాఫ్ అయ్యే వరకు కూడా మనకు తెలియదు అది ప్రాంక్ అని. ప్రాంక్ ఇన్ ద సెన్స్ అదంతా హీరో ఏమంటారు, హీరో చెప్పిన కట్టుకథ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా రియల్ కాదు, యాక్చువల్ మూవీ కాదు. సో అది ఏ సినిమా నాకు తెలిసి సెకండ్ క్లూ తో అందరికి తెలిసిపోయి ఉంటది ఇంకా. సో దాట్ వాజ్ ద బిగ్గెస్ట్ క్లూ. సో సెకండ్ క్లూ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది మూవీ వరకు కూడా మనకి అసలు ఇది ప్రాంక్ అని తెలీదు, అతను చెప్పిందంతా కూడా ఒక ఫ్యాంటసీ స్టోరీ అని తెలియదు. సో అది సెకండ్ క్లూ. ఒకవేళ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అలాగే మీ స్మైల్ గురించి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ మీ టీత్ గురించి ఇంకా కేర్ తీసుకోవాలనుకుంటే డాలస్ స్మైల్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు ఉన్నారు. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే గనక ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ ఆర్ ఓన్లీ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. సో కాల్ దెమ్ టుడే 9724845400, దట్ ఈస్ 9724845400, ఆర్ విజిట్ దెమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. మరి ఇప్పుడు మురళీ గారు పవన్ కళ్యాణ్ గారి ఎనీ మెలడీ సాంగ్ అడిగారు. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ సాంగ్ మురళీ గారు. ఎంజాయ్ దిస్ సాంగ్, అఫ్ కోర్స్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో మీకోసం ఈ పాట ఫ్రమ్ జల్సా.

ఓకే, సో జల్సా మూవీ లో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసారు కదా. మరి నాకైతే ఆన్సర్స్ వస్తున్నాయి, బట్ ఐ స్టిల్ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. ఇప్పటికైతే 2 clues అయ్యాయి మనకి మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో. ఫస్ట్ క్లూ వచ్చేసి ప్రభు గారు హీరోకి ఫాదర్ గా యాక్ట్ చేశారు. సెకండ్ క్లూ వచ్చేసి హీరో చెప్పిన అంటే మనకి హాఫ్ అయ్యే వరకు కూడా, సినిమా ఇంటర్వెల్ బ్రేక్ వచ్చే వరకు కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రాంక్ అని తెలియదు. ప్రాంక్ ఇన్ ద సెన్స్ అది ఒక ఫ్యాంటసీ స్టోరీ దట్ వాజ్ గివెన్ బై హీరో, నరేషన్ అనేది తెలియదు అనమాట. అది సెకండ్ క్లూ. థర్డ్ క్లూ వచ్చేసి ఈ మూవీ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ తోనే ఆ హీరోని చాలా మంది పిలుస్తారు బయట రియల్ లైఫ్ లో. That is the biggest clue. Of course, second clue is big one. This is ఇంకా దగ్గరికి తీసుకెళ్తుంది మిమ్మల్ని, ఒకవేళ మీకు ఇంకా ఆ మూవీ ఏంటో అర్థం కాకపోతే. సో నేను ఇంకొక పాట వేస్తాను, ఆ లోపల నాకెవరు చెప్పలేకపోతే నేనైతే మీకోసం అది ఆన్సర్ రివీల్ చేసేస్తా. మరి ఇప్పుడైతే వచ్చేస్తుంది జామ్ జామ్ జజనాక మూవీ వచ్చేసి భోలా శంకర్ మన చిరు గారి మూవీ. ఎంజాయ్ దిస్ సాంగ్.

0: సో మనం కూడా ఈ షో ఉన్నంతసేపు తైతకలాడదాం, ఎందుకంటే ఈ షో వింటూ ఎంజాయ్ చేస్తాం కాబట్టి. మరి మీరు తైతకలాడాలి అంటే సింపుల్ థింగ్ యూనిట్ టు డూ, స్టే ట్యూన్డ్ ఇంటూ రేడియో సురభి. మరి మనకైతే ఒక చక్కని పాట రిక్వెస్ట్ వచ్చింది, కాకపోతే ఇప్పుడు కమర్షియల్ కి కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద సాంగ్ విత్ ద యాడ్స్. సో నేను సునీత గారు మీకు నేను బ్రేక్ తర్వాత ఆ పాట అయితే వేస్తా. బై ద వే అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు, నేను కొన్ని కాల్స్ కూడా మిస్ అయ్యాను మాట్లాడే క్రమంలో, బట్ ఆన్సర్ వచ్చేసి డార్లింగ్. సో డార్లింగ్ మూవీలో మన ప్రభాస్ గారు అనమాట షో మూవీ హీరో అందరికి తెలిసినట్టుగా, అండ్ ఆ మూవీలో ఉన్న పేరుతోనే ఆయన బయట అందరూ డార్లింగ్ డార్లింగ్ అంటూ ఉంటారు, బికాస్ బయట కూడా హీఈస్ లైక్ ఎ డార్లింగ్ అని అందరూ చెప్తూ ఉంటారు. నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు కలవడానికి, బట్ ఇఫ్ ఐ ఎవర్ గెట్ ఎ ఛాన్స్ ఐఎమ్ సో లక్కీ ఇనఫ్ టు మీట్ హిమ్ అని నేను అనుకుంటా. బట్ లెట్స్ సీ ఎప్పుడు ఏం రాస్తుందో మనకు తెలియదు కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మేనిఫెస్టేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మేనిఫెస్ట్ చేద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభాస్ గారు కనబడితే బాగుంటుంది, మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని మేనిఫెస్ట్ చేస్తున్నా నేను. లెట్స్ సీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దట్ విల్ బి గుడ్, ఇఫ్ నాట్ ఆల్సో ఇట్స్ ఓకే. సో అదనమాట. సో ఆ మూవీలో ప్రభు గారు ఆయన ఫాదర్ లా చేశారు. యాక్చువల్ గా ప్రభు గారు వేరే ఏ మూవీలో అన్నా చేశారా ఎవరికన్నా హీరోకి హీరోయిన్ కి ఫాదర్ లాగా నాకు నిజంగా అయితే గుర్తు రావట్లేదు ఎట్ దిస్ మూమెంట్. కానీ మురళీ గారు మాత్రం ఆ ఫస్ట్ క్లూ తోనే చెప్పేశారు. ఆసమ్ మురళీ గారు. అసలు అది నేను కొంచెం టఫ్ గా ఇచ్చాను అని నేను ఫీల్ అయ్యాను, కాకపోతే మురళీ గారిని మోహన్ లే అన్నట్టుగా చెప్పేశారు నాకు ఆన్సర్. సూపర్ సూపర్ సూపర్ మురళీ గారు, యూ ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్. మరి ఇప్పుడైతే కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి బ్రేక్ తర్వాత ఐ విల్ కమ్ అప్ విత్ ద రిక్వెస్ట్ సాంగ్ బై సునీత గారు ఫ్రమ్ ద మూవీ మహర్షి. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అవన్నీ కూడా నేను బ్రేక్ తర్వాత చెప్తాను. మీరు మాత్రం ఇక్కడికి వెళ్ళిపోకండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నేస్తాం. అఫ్ కోర్స్ కొత్త వాక్యం వచ్చిందని పాతది మేము మర్చిపోము. సో డెఫినెట్ గా ఎప్పటికైనా అమెరికాలో మీ తెలుగు నేస్తాం మేమే కాబట్టి స్టే ట్యూన్డ్ ఇంటూ రేడియో సురభి. అండ్ మీ అందరికీ తెలుసు ఎక్కడికి కాల్ చేయాలి, ఎలా వినాలి అని, బట్ మా ఛార్జెస్తాలు మాకుంటాయి కాబట్టి ఇంకొకసారి నెంబర్ చెప్పేస్తా, 9726361966. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి ఓన్లీ ఆన్ ది టార్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: Oh, hello, dinner plans ending. Group lower M supply seller.
3: What a day, I'm completely exhausted. Dinner plans ending.
4: Name on the lady rose dinner ki. Dinner plans ending.
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
5: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.

శుభం ప్రతి శుభం శుభం వనం ప్రతి వనం వనం సూపర్ సాంగ్ కదా. అలా వింటూ అసలు పాట అయిపోయింది కూడా నేను చూసుకోలేకపోయాను. బట్ వాట్ అ లవ్లీ రిక్వెస్ట్ అండి సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. ఎస్పెషల్లీ ఈ పాట వినగానే నాకు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా నేను ఒక రీల్ చూసా, అంటే ఆయన ఆయన పేరేంటో నాకు గుర్తులేదు రీల్ లో, కాకపోతే హీ రియల్లీ టోల్డ్ ఏమంటారు జమ్ థింగ్స్ అబౌట్ బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట. ఆయనంత బాగా నేను చెప్పలేనేమో రీల్ లో చెప్పినట్టుగా, బట్ ఐల్ ట్రై. ఇప్పుడు ఇందులో బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తీసుకుంటే ఆయన ఉచ్చారణ ప్రొనౌన్సియేషన్ ఎంత స్పష్టంగా, ఎంత ఇదిగా, ఈవెన్ దో ఆయన తమిళియన్ అంటారు, తెలుగు రూట్స్ కాదంటారు, కానీ తెలుగు అంత స్పష్టంగా అంత స్వచ్ఛంగా పలకడం, అంటే మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, నాకు బాలసుబ్రహ్మణ్యం గారు ద బెస్ట్ అనిపిస్తుంది. అందులో స్పెషల్లీ ద లెటర్ షా, ఎందుకంటే షా అనేది కొంచెం ట్రికీ లెటర్ ఇన్ ద తెలుగు ఆల్ఫాబెట్స్ నాకు అని, ఎందుకంటే అది సా కాదు షా కాదు, షా ఒకలాగా పలకాలి. అలాగే ఇప్పుడు మనం పరభాష గాయకులు వేరే వాళ్ళు ఎవరైనా పాడారనుకోండి ఎలా ఉంటదంటే, కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడు, శ్యావు శ్యా అంటే షాకి యావత్తు పలికినట్టు అనిపిస్తుంది. బట్ వేరాజ్ మన బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా ఉంటదంటే, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మే శాఖ, చూసారా ఆ ఆ ప్రొనౌన్సియేషన్, స్పెషల్లీ ష్యా షా ఆ, ఇది షా కాదు సా కాదు, ఏంటి ఇంత పెద్ద లెక్చర్ ఇస్తుంది అనుకుంటున్నారా ఏమో. ఆ రీల్ చూసాక నేను చాలా కనెక్ట్ అయ్యానమాట, అరే నిజం కదా ఉచ్చారణ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక లాంగ్వేజ్ కి అనేది అయితే బాగా అనిపించింది. అండ్ స్పెషల్లీ ఈ అంతరం చూసిన తర్వాత పాటల మధ్యలో రియల్లీ ఎస్పీబి లివ్స్ ఆన్ అంతే, ఇంకా దానికి అసలు వేరే మాట లేదు, మాట్లాడుకోవడా లేవు అంతే. ఓకే మాటలు ఎక్కువైపోయాయి కాబట్టి ఒక పాటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ, మీరే చెప్పండి తెలిస్తే, కాల్ చేసేయండి 9726361966.

డాడ్ మూవీ లోంచి అయితే ఆ పాట వినేశారు కదా, మరి మనకి పాట వస్తున్నప్పుడు నాకైతే విజయ్ గారు కాల్ చేశారు అండ్ నాకున్న అపోహని అలా పటాపంచలు చేసేసారు అనమాట. ఏంటి అంటే మన బాలసుబ్రహ్మణ్యం గారు పక్కా తెలుగు అతనండి, ఆయన తమిళం కాదు, కాకపోతే చెన్నైలో ఇంజనీరింగ్ చేశారు. సో చాలా మంది అట్లా అనుకున్నారు కానీ కాదంట, హీజ్ పక్కా తెలుగు బ్రాహ్మణ్ అని చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా హరికథలు చెప్తారు అని చెప్పారు. దట్ ఈస్ ఎ వెరీ ఏమంటారు నాకు న్యూస్, ఎందుకంటే నాకు నిజంగా తెలియదు వాళ్ళ ఫాదర్ హరికథలు చెప్తారని. సో చూసారా, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ కదా. సో థ్యాంక్ యూ, దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ ఫర్ రేడియో సురభి. ఏంటి అంటే అమెరికాలో తెలుగు నేస్తే మీకు మేము, మీకు మీరు, చిచి మీకు మేము, మాకు మీరు, అది నేను చెప్పాలనుకున్నది. ఎనీవేస్, ఇప్పుడు ఒక చిన్న ప్రకటన వినేసి నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. సో ద రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలెన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహంలో. July 1st నుంచి July 5th వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ blessings. All devotees and families are welcome. Donations and sponsorships are welcome. Visit www.radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen, Texas, July 1st నుండి జూలై 5th వరకు. మరి ఇప్పుడు విజయ్ గారు ఎనీ ఇలయరాజా అండ్ ఎస్పీబీ గారి కాంబినేషన్ లో పాట అడిగారు అండ్ స్పెషల్లీ అభినందన అన్నారు కాబట్టి మీకోసం అభినందనలోంచి ఈ పాట వస్తుంది విజయ్ గారు. ఎంజాయ్ ద సాంగ్.

వాడ సాంగ్ కదా అసలు, ఇవన్నీ కూడా అలా అజరామరం. ఎందుకు అంటే ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీస్ పాటలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దట్ లవ్లీ రిక్వెస్ట్ విజయ్ గారు, ఐ హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. అలాగే సుగాత్రి గారు కూడా ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు, డెఫినెట్ గా నేను నెక్స్ట్ అదే ప్లే చేస్తాను. బట్ అంతకన్నా ముందర ఇప్పుడు టైమ్ ఫర్ అవర్ థింకింగ్ హ్యాట్. సో ఇవాళ థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక అతను ఇంకొక అతని మీ పేరేంటి అని అడిగినప్పుడు అతను అంటాడు నా పేరు 6th June అని అంటాడు. సో అతని పేరు ఏమై ఉండొచ్చు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఏంటి అంటే ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు, ఒక అతను ఇంకొక అతను అడుగుతాడు వాట్స్ యువర్ నేమ్ అని. అప్పుడు అవతల అతను అంటాడు నా పేరు 6th June అంటాడు. సో అతని పేరు ఏదై ఉండొచ్చు కాల్ చేసేయండి 9726361966. అండ్ సుగాత్రి గారు మీకోసం కమింగ్ అప్ ద సాంగ్ ఫ్రమ్ బద్రీనాథ్.

ఓకే, మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అపారెంట్లీ ఎస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళే ఫోన్ చేశారు అని అందరూ కరెక్ట్ గా చెప్పారు. నేనేం అడిగాను, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒక అతను చెప్తాడు నా పేరు 6th June అని. అతను అడిగినప్పుడు నీ పేరేంటి అని అడిగినప్పుడు అదే ఎవరి పేరు అయి ఉంటుంది, ఏం పేరు అయి ఉంటుంది అని అడిగా. అఫ్ కోర్స్ 6th June, 6 June అర్జున్. సో మరి మనకి కరెక్ట్ గా చెప్పింది సుప్రియ గారు, సౌజన్య గారు అండ్ సుమన్ గారు. అండ్ సుప్రియ గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఎస్పీబీ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నాట్ ఓన్లీ తెలుగు, ఆయన తెలుగు వారు అయినప్పటికీ తమిళ్, మలయాళం ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్ లో నేర్చుకుని మరీ అంతే స్పష్టంగా ఉచ్చారణ ఉంటుందని. అబ్సల్యూట్లీ అండి, 100% ఐ ఎకో విత్ యూ. అందుకే ఆయన ఎప్పటికీ చిరంజీవే మన దృష్టిలో అంటే చాలా మందికి కూడా. సో ఎస్, హీ లివ్స్ ఆన్. మరి రుద్రవీణా నుండి ఎనీ పాట రిక్వెస్ట్ చేశారు మీకోసం సుప్రియ గారు అండ్ సౌజన్య గారు. మీరు కూడా ఎనీ ఎస్పీబీ సాంగ్ అన్నారు కాబట్టి మీ ఇద్దరి కోరిక తీరిపోతుంది ఈ పాటతో. ఎంజాయ్ ద సాంగ్ ఫ్రమ్ ద మూవీ రుద్రవీణా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సు సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సు ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సు యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరాటా కూడా.
10: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే, అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

రైట్. సో మరి ఆ పాట వినేశారు కదా సుమన్ గారు, అతడు మూవీ నుంచి మీరు రిక్వెస్ట్ చేశారు. ఐ హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. మరి మనం ఇప్పుడు సెకండ్ అవర్ లోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుండి నేను వేయబోయే పాటలకి ఈ టాపిక్ కి, అంటే ఐ మీన్ ఈ పర్సన్ కి లింక్ ఉంది. ఈ రోజు ఒక సినీ ప్రముఖుల బర్త్డే, బట్ ఆయన హీరో కాదు, ఆయన అనేసా కాబట్టి హీరో కాదు. 24 క్రాఫ్ట్స్ లో ఒక క్రాఫ్ట్ కి సంబంధించిన వారు. ఆయన పుట్టినరోజు ఇవాళ, అదెవరో కనుక్కోండి. అండ్ ఆయనకు సంబంధించిన సినిమాల్లోంచి నేను పాటలు వేసినా, అది మీకు హింట్ అనమాట. మరి మండే మోటివేషన్ ఇవ్వడానికి నాకు ఒక చిన్న ఏమంటారు, ఈ ముందే చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే, ఇట్ ఈజ్ పక్కా జస్ట్ సిల్లీ అండ్ ఫన్నీయెస్ట్ థింగ్ అనమాట. సో డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. మీకు మండే మోటివేషన్ ఇద్దామని ఒక రెండు స్టేట్మెంట్లు ఇద్దామనుకున్నా. ఒకటి వచ్చేసి, రైస్ ని ఫ్రై చేస్తే ఫ్రైడ్ రైస్ అవుతుంది, కానీ పూరీని వాటర్ లో వేస్తే పానీపూరి అవ్వదు. అదొక స్టేట్మెంట్. ఇంకొకటి ఈ పాట తర్వాత చెప్తా, ఈ లోపల మీరు ఆలోచించండి. ఇలాంటి ఇంకా మోటివేషన్లు మీరు ఇవ్వాలనుకున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. మీరు చేయాల్సిన నెంబర్ 972-636-1966.

అదన్నమాట సంగతి. మరి ఒక్క పాటకే చెప్పడం కష్టం కాబట్టి ఎవరు ఆ పర్సన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంది, నేను ఇంకో పాట కూడా వేస్తాను, బట్ ఇంకొక రెండు మోటివేషన్ స్టేట్మెంట్లు ఇచ్చి పాట వేసి మనం టాపిక్ లోకి వెళ్దాం. సో ఇందాకేం చెప్పాను, రైస్ ని ఫ్రై చేస్తే ఫ్రైడ్ రైస్ అవుతుంది కానీ పూరిని వాటర్ లేస్తే పానీపూరి రాదు కదా. అలాగే మసాలా దోశలో మసాలా ఉంటుంది కానీ గోల్డ్ విన్నర్ లో గోల్డ్ ఉండదు, నూనె మాత్రమే ఉంటుంది. చిచ్చి ఇదే మోటివేషన్ అనుకుంటున్నారా? అయినా సరే ఇంకొకటి చెప్తా. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, దోశ మిగిలితే చట్నీ వేస్తారు కానీ చట్నీ మిగిలితే దోశ వేయరు. అబ్బా ఇప్పుడు ఇది విని నా జేబులు కూడా జేబులు ఉన్నాయో లేదో కూడా తెలియకుండా అలా చేపతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనుకునే వాళ్ళు కాల్ చేయండి 9726361966. మరి ఇప్పుడు ఇంకొకటి కమింగ్ అప్ నెక్స్ట్ సాంగ్, ఈ పాట వినేసి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ ఫిల్మ్ పర్సన్ ఎవరో తెలిస్తే కాల్ చేసేయండి. ఇప్పుడైతే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ భరత్ అనే నేను.

0: se te liquida, me siento a ti.
1: రఫీ గారు, మిమ్మల్ని ఆనర్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే పాట అయిపోయింది, వచ్చేసారు మీరు ఆనర్ వచ్చేసారు ఆల్రెడీ. డిస్కనెక్ట్ అయిపోయారు. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. హాయ్ సుగాత్రి గారు, మీరు ఆనర్ ఉన్నారు.
2: హలో,
1: హాయ్ అండి, చెప్పండి.
2: హలో వాసి.
1: యా సుగాత్రి గారు, వినబడుతుందా అండి?
2: ఇందాక వినిపిస్తా, ఇప్పుడు వినిపిస్తాను. మేబీ నాకు ప్రాబ్లం.
1: నో ప్రాబ్లం.
2: అదే నువ్వు చట్నీ గురించి చెప్తుంటే నాకు చాలా చోట్ల గుర్తొచ్చాయి.
1: చెప్పండి.
2: కాదు అసలు ఏంటంటే, అసలు నా ఇదిలో ఏమాత్రం ఫస్ట్ చెప్తున్నాను జోకులో లేదు. చట్నీ అయిపోతే ఎవరైనా సాంబార్ ఇస్తారు, సాంబార్ అయిపోతే కందిపొడి ఇస్తారు, కానీ అలా దోశ ఇచ్చే ఇది లేదు కదా.
1: అందుకేనండి మోటివేషన్. నేను ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చా, ఇట్ ఈస్ లైక్ సిల్లియెస్ట్ ఫన్నీయెస్ట్ అని, జస్ట్ నవ్వుకోవడానికి అంతే.
2: అవునవును, కానీ అందులో నుంచి జోకులు కూడా ఎన్ని ఉంటాయి అంటే, అసలు మా పెళ్ళని కొత్తలో మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళందరు చట్నీ చట్నీ అని పిలిచేవాళ్ళు. అసలు అర్థం కాలేదు ఇదేంటి, అతన్ని చట్నీ చట్నీ అని ఎందుకు పిలుస్తారా అని ఒకసారి ఏమో అడిగాను నేను. అప్పుడు ఈయన ఏమన్నారంటే, అది కాదు మేము ఏ హోటల్కి వెళ్ళినా వీడు చట్నీ తినేస్తుంటాడు, మళ్ళీ వెయ్యి వెయ్యి చట్నీ వేయించుకుంటా ఉంటాడు. మనకి విసులు వచ్చేసి చట్నీ కూడా అయిపోయింది సార్ అంటే సాంబార్ వెయ్యి వెయ్యి అంటుంటాడు, అది వేయించుకుంటాడు. ఇడ్లీలు మాత్రం దాచుకొని లాస్ట్ మళ్ళీ అది తింటాడు. ఎంత
1: ఇప్పటికే అలాగే తింటారా?
2: ఏమో మరి మళ్ళీ ఎంత నవ్వచ్చేదంటే, అందరూ వీళ్ళ కజిన్స్ మొత్తం అదే మాట చెప్పుకొని నవ్వి లాస్ట్ గా ఆయనతో హోటల్కి వెళ్ళడం మానేసామని
1: చెప్పేవాళ్ళు.
2: ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వేరే వాళ్ళు, అయితే అందులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు తెలుసు. అందులో ఒక అమ్మాయి, ఆమె చెప్పింది కదా, వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఎవరు అబ్బాయి వస్తే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి వైపు వాళ్ళు చెప్పేవాళ్ళంట, వీరెప్పుడు హోటల్కి వెళ్తే చట్నీ ఎక్కువ నాగుతాడు, అసలు ఎవరిని పట్టించుకోకుండా ఏం మాట్లాడుకుంటే చట్నీనే నాగుతా ఉంటాడు, అట్లాంటివి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటావే అని చెప్పారట. అలా ఆయన అమ్మాయి పెళ్లి అమ్మాయిని మానేసిందా.
1: చట్నీకి దాంపత్యానికి పెళ్లికి వామ్మో ఎంత లింక్ వేశారండి, అసలు సూపర్.
2: అది కదా, అసలు ఆమె కూడా మనకి అప్పుడే చిన్నగా ఉన్నాను మా అమ్మతో అనేది ఇలా చేసింది నా, అది మాకే కూతురు పెళ్లి చేసుకోకుండా అసలు అబ్బాయి చాలా మంచాడు, ఇలా ఎలా చెప్పుకుంటారో ఏదో తెలీదు అని చెప్పింది అనమాట. ఇప్పటికీ వాళ్ళు మాకు కనిపిస్తూ ఉంటారు, నాకు నవ్వుస్తూ ఉంటుంది, అమ్మాయి వేరే అతను చేసుకుందిలే అని.
1: ఇంక చట్నీ కాదు విన్న తర్వాత పాపం ఆవిడ మామూలుగా మార్చుకున్నట్టున్నారులేండి డెసిషన్. అంటే ఏమో ఆవిడేమనుకున్నారు ఆ టైంలో మనకు తెలియదు కదా.
2: ఇది కాదు, కొందరు కొందరికి కొన్ని చోట్ల ఇప్పుడు చట్నీలు బాగున్నాయి, ఇష్టంగా ఉంటాయి కదా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు మనకి నారాయణగూడలో వెంకటేష్ ట్యాగేస్ ఉండేది, దాని పక్కనే ఉడిపి హోటల్ ఉండేది, అందులో సాంబార్ చాలా నచ్చేది. అలా తింటా ఎవరికి ఏం నచ్చుతాయి అది, దాని అబ్బాయికే చట్నీ నచ్చిందేమో ఎందుకు వచ్చుకున్నారు నాకు అర్థం.
1: ఇప్పుడు షో అంతా చట్నీమయం అయిపోతున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్.
2: ఓకే మరి, ఓకే బాబాయ్,
1: బాయ్ అండి. సో అదనమాట సంగతి. సో ఎప్ కొన్ని కొన్ని అంటే ఎప్పుడు ఏం డెసిషన్స్ మారుతాయో, దేనివల్ల మారుతాయో కూడా చెప్పలేం కదా. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. సో ఇవాళ ఇంతకి ఎవరి బర్త్డే అంటే, ఇద్దరు బర్త్డే ఉంది. నేను యాక్చువల్ ఒక్కరిదే అనుకున్నాను, కాకపోతే నాకు రవికుమార్ గారు కాల్ చేసి ఇంకొకరి బర్త్డే కూడా ఉంది అని గుర్తు చేశారు. బట్ ఈరోజు నేను అనుకున్న ఆయన పేరు మాత్రం ఎవరు చెప్పలేకపోయారు, సో నేను రివీల్ చేసేస్తున్నా. సో డైరెక్టర్ కొరటాల శివ గారి బర్త్డే అనమాట ఇవాళ, అందుకే ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ లైక్ ఫస్ట్ నేను ఏమేసా ముందు మిర్చి, సారీ మిర్చి ఇంకా వేయలేదు నాకు తెలిసి, భద్రా నుండి వేశాను, ఆ తర్వాత భరత్ అనే నేను. సో ఇప్పుడు ఇంకో రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు ఫ్లో మిస్ అవుతుందని నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నా అనమాట. సో ఎస్, కొరటాల శివ గారి బర్త్డే ఇవాళ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు శివ గారు అండ్ దావుదీ, చీ దావుదీ అంట దేవరాటు అది హోల్డ్ చేశారు. బట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ చూద్దాం వస్తుందో లేదో, అసలు వస్తుందా ఎప్పుడు వస్తుంది అవన్నీ చూద్దాం. ఇంకా మంచి సినిమాలు తీయాలి అని కోరుకుంటూ మా రేడియో సురభి టీం అందరి తరపున అండ్ మా ప్రేక్షకుల అందరి తరపున మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. అండ్ అలాగే ఇవాళ ఇంకొకరి బర్త్డే కూడా ఉందన్నమాట, అంటే జయంతి అని చెప్పాలి, ఎందుకంటే ఆయన మనతో లేరు కాబట్టి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి జయంతి ఇవాళ. సో అది మనకి రవికుమార్ గారు గుర్తుచేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు మీరు అడిగిన రిక్వెస్ట్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం మన రేడియో సురభిలో.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి ఇవాళ ఇంకొంచెం సేపట్లో మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి కమర్షియల్ బ్రేక్ నుండి వచ్చాక ఇంకో సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం. ఏంటి అనేది నేను బ్రేక్ తర్వాతే చెప్తాను. మీరు మాత్రం వింటూనే ఉండండి రేడియో సిరిపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్, దట్ ఈస్ అవర్ న్యూ ట్యాగ్ లైన్ అనమాట. అలాగే మా లోగో కూడా మారింది. ఇఫ్ యూ డిడ్న్ట్ చెక్ అవుట్, చెక్ ఇట్ అవుట్ నౌ. నేనైతే ఈ బ్రేక్ తర్వాత వెంటనే వచ్చేస్తాం. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి, ఎందుకంటే ఈ ఫన్ 7 o'clock వరకు సాగుతూ ఉంటుంది కాబట్టి. ఐ బి రైట్ బ్యాక్.
1: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutrovistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th year అనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: నేనేమి బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హైదర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: Hi everyone, this is Koti, music director,

Welcome back to Surabhi Dator, only on Radio Surabhi 107.9 FM HD3 with me, RJ Vasavi. మరి మనమైతే సగం కార్యక్రమం అయిపోయింది కాబట్టి మిగతా సగంలోకి వచ్చేసాం. మరి ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ అంటే నెక్స్ట్ అవర్ గేమ్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ సరదాగా ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ మెయిన్ వైల్ నేనైతే కొన్ని కొరటాల శివ గారి మూవీ సాంగ్స్ లైన్అప్ చేశాను. బట్ అలా కాదు, నాకు ఈ సాంగ్ రిక్వెస్ట్ ఉంది అంటారా, వెంటనే కాల్ చేసేయండి. డెఫినెట్ గా యువర్ సాంగ్ విల్ బి ప్లేడ్ ఇమీడియట్లీ అదనమాట. Because drive time is your time. మరి ఏం టాపిక్ అనుకున్నానంటే మనకి అఫ్కోర్స్ ఇప్పుడు తెలుగు ఫిల్మ్స్ ఒక రేంజ్ కి వెళ్ళాయి, అంటే పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాయి. ఈవెన్ హాలీవుడ్ వాళ్ళకి వే మిగతా జపాన్, జర్మనీ, రష్యా ఇలా అన్నిటిలో కూడా చాలా మందికి RRR అనుకోండి, బాహుబలి అనుకోండి, ఇలాంటి మూవీస్ అందరికి చాలా బిగ్ రేంజ్ ఫిల్మ్స్ అందరికి తెలుసు కదా. ఈవెన్ సాహో ఆర్ వాట్ ఎవర్ KGF ఇలాంటివి. బట్ దేర్ ఆర్ కొన్ని హిడెన్ జెమ్స్ ఇన్ అవర్ తెలుగు మూవీస్ కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చూసింది అయితే 35, అంటే ఇప్పుడు సంగీతం అని ఇంకొక మూవీ కూడా రిలీజ్ అయింది వీకెండ్ అనుకుంటా. దాని గురించి రివ్యూస్ మిక్స్డ్ గా ఉన్నాయి, కాకపోతే చాలా మంది మస్ట్ వాచ్ అంటున్నారు. నేనైతే చూడలేదు, ఒకవేళ మీరు చూసుంటే కనుక చెప్పండి ఎలా ఉంది అని. ఎందుకంటే ఆ సినిమా మొత్తం కూడా మాటలు ఉండవు, మాటలు కూడా పాటల రూపంలోనే ఉంటుంది అని చెప్పారు. అండ్ అలాగే సంగీతం శ్రీనివాస్ గారు తో హీఈస్ అట్ 95 years old, హీ యాక్చువల్లీ మేడ్ ఎ మూవీ. అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఆయన అంత ఏజ్ లో కూడా మూవీ తీయగలిగారు. సో మరి మనం ఉన్న స్టేజ్ కి మన ప్యాషన్ ఇంకెంత బాగా చేయొచ్చు కదా. ఓకే, లెట్స్ నాట్ డైవర్ట్. నేననుకునే టాపిక్ ఏంటంటే కొన్ని హిడెన్ జెమ్స్ ఉన్నాయి మనం తెలుగు మూవీ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ 35 ఈ మధ్య కాలంలో నాకైతే అది అసలు నిజంగా అండర్ రేటెడ్ ఫిల్మ్ అనిపించింది. ఎంత బాగుందంటే మూవీ, నేనైతే ఇప్పటికి ఒక 10-20 సార్లు చూస్తుంటాను ఆల్మోస్ట్. అంత నచ్చేసింది నాకు ద క్యారెక్టరైజేషన్స్, ద స్టోరీ, ఎవ్రీథింగ్ నాకు ద బెస్ట్ అనిపించింది అనమాట. ఇలాంటి మూవీస్ ఇంకా వరల్డ్ వైడ్ గా వెళ్తే ఇంకా బాగుంటది కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. అలా మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నా. మీకు అనిపించిన అలాంటి హిడెన్ జెమ్స్ అంటే అది నాకు అనిపించవచ్చు, మీకు అనిపించాలని లేకపోయి ఉండొచ్చు, బట్ మీ దృష్టిలో వాట్ ఈస్ దట్ అండర్ రేటెడ్ ఫిల్మ్ ఆర్ దట్ కెన్ బి హైప్డ్ మోర్ అని మీకేమనిపించింది తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. జస్ట్ డిస్కస్ కదా, సో దట్ ఎన్ని మూవీస్ ఉన్నాయి అలా అండర్ రేటెడ్ గా అనిపించేవి. అంటే మేబీ బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వకపోవచ్చు కానీ ఆ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే, డెఫినెట్లీ మస్ట్ వాచ్ ఫిల్మ్ అని మీకేది అనిపించింది చెప్తే నాతో డిస్కస్ చేయండి. ఇప్పుడైతే మనం ఇంకొక పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ జనతా గ్యారేజ్.

అదనమాట సంగతి. మరి నాకైతే లక్ష్మి గారు కాల్ చేశారు, అండ్ ఆవిడ కూడా ఒక హిడెన్ జెమ్ గురించి మాట్లాడారనమాట, ఆదిత్య 369. అంటే అఫ్ కోర్స్ అది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదులేండి, కొన్ని ఇయర్స్ అవుతుంది, కానీ ఆ టైంలో పాన్ ఇండియా అంత లేదు. కానీ ఆ మూవీ ఒకటి షీ ఫెల్ట్ లైక్ ఇంకా ఎక్కువగా అవ్వచ్చు అన్నారు, ఎందుకంటే అందులో పాస్ట్ ప్రెసెంట్ ఎస్పెషల్లీ శ్రీకృష్ణ దేవరాయల వారి సీక్వెన్స్ చాలా బాగుంటుంది కదా. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే, అంటే ఎస్పెషల్లీ మన జనరేషన్ వాళ్ళు, మేబీ మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళకి పద్యాలు అవన్నీ కొంచెం పాత తెలుగు సినిమాలలో చూడడం అది ఎక్కువ జరిగింది. కానీ ఎస్పెషల్లీ మిలేనియల్స్ అనుకోండి, ఆర్ 80s 90s కిడ్స్ వచ్చేసి ఆ మూవీ స్టార్ట్ అయ్యే టైంకి పద్యాలు ఇలాంటివి ఏవి తగ్గిపోయాయి. అంటే మనం మన జనరేషన్ వచ్చేసరికి అసలు అలాంటివి లేవు. కానీ ఆదిత్య 369 మూవీలో ఆ పద్యాలు ఆ సీక్వెన్స్ అదంతా కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎస్పెషల్లీ క్యాచీగా ఉంటుంది. అంటే ఎక్కడ బోర్ కొట్టదు. నేనైతే ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఇలా స్క్రోల్ చేస్తూ ఆదిత్య 369 ఏదైనా సీన్ కనబడితే ఎస్పెషల్లీ ఆ శ్రీకృష్ణ దేవరాయలు వారి సీక్వెన్స్ చూస్తానన్నమాట. అండ్ అందులో పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఎంత బాగా చూపించారు సంగీతం శ్రీనివాస్ గారు. అండ్ ఈ సంగీతం అనే మూవీ కూడా ఆయన తీశారు, సో దాట్ ఈస్ అనదర్ థింగ్. బట్ లక్ష్మి గారితో మాట్లాడుతుంటే కపుల్ ఆఫ్ కాల్స్ మిస్ అయ్యానండి నేను. మీరు మళ్ళీ డెఫినెట్ గా కాల్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ టేక్ యువర్ ఒపీనియన్స్. ఇంకేమన్నా ఇలాంటి మూవీస్ హిడెన్ జెమ్స్ ఉన్నాయా మన తెలుగు ఫిల్మ్స్ లో విచ్ వీ కెన్ డిస్కస్ టుడే, దిస్ ఇస్ ద టైమ్. చేసేయండి కాల్. 9726361966. మరి ఆ లోపల ఇంకొక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం, ఎందుకంటే ఇప్పుడు డిన్నర్ టైం అవుతుంది కాబట్టి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి.

అన్నమాట. అంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ అండ్ క్యూజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అదనమాట సంగతి. మరి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ సాంగ్ వచ్చేసి శ్రీమంతుడు మూవీలోంచి ఈ పాట.

ఓకే, నాకైతే మంచి లిస్టే వచ్చింది. లక్ష్మి గారు కాల్ చేశారు, సుగాత్రి గారు కాల్ చేశారు, ఇంకో లక్ష్మి గారు చేశారు. సో అపారెంట్లీ ఆదిత్య 369 గురించి మనం మాట్లాడేసుకున్నాం. సుగాత్రి గారు ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన 8 వసంతాలు మూవీ ఒకటి ఆవిడకి చాలా నచ్చిందంట. అంటే ద క్యారెక్టరైజేషన్, సినిమాటోగ్రఫీ, పిక్చరైజేషన్ అదంతా చాలా బాగుంది అన్నారు. అండ్ అలాగే లక్ష్మి గారు కాల్ చేసి 3 సినిమాలు చెప్పారు. అపారెంట్లీ ఒకటి అందమే ఆనందం, అది చాలా ఓల్డ్ మూవీ అంట, నాకు తెలియదు ఆ మూవీ గురించి, బట్ అది కూడా సంగీతం శ్రీనివాస్ గారిదేనంట. ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్, ఆరెంజ్ అండ్ శశిరేఖ పరిణయం. సో ఆరెంజ్ నాకు తెలిసి యా అది బాక్సాఫీస్ హిట్ అవ్వలేదు, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీశారు.

మేబీ ఈ టైం తీయరా అంటే ఈ డికేడ్ లో తీసుంటే డెఫినెట్ గా హిట్ అయ్యేదేమో. మేబీ ఆ టైంలో వచ్చినందుకు అంటే 2000s ఆ టైంలో వచ్చింది కదా, మేబీ అప్పుడు జనాలకు ఎక్కలేదేమో. బట్ ఇప్పుడున్న మైండ్ సెట్ కి మేబీ ఆడియన్స్ దానికి ఎక్కేదేమో ఆరెంజ్ అనే మూవీ. డెఫినెట్లీ అగ్రీ అండి. అండ్ అలాగే శశిరేఖ పరిణయం, అది కూడా అండర్ రేటెడ్ మూవీ అన్నారు. అవును, బాగుంటుంది శశిరేఖ పరిణయం. ఇలా ఎన్ని హిడెన్ జెమ్స్ ఉన్నాయంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. నాకు ఇంకొకటి అనిపించింది కేర్ ఆఫ్ కంచరపాలెం. అసలు నేను ఫస్ట్ టైం ఆ మూవీ చూసినప్పుడు మైండ్ బ్లాక్ అనమాట. అంటే ఆ తర్వాత అలాంటి అంటే ఒకే పర్సన్ నాలుగు డిఫరెంట్ ఫేజెస్ లో చూపించి ఎండ్ లో అదే పర్సన్ స్టోరీ అని చూపించడం నాకైతే అది చాలా బాగా. అండ్ మోర్ ఓవర్ ద టేక్ ద మూవీ అండ్ ఎక్కడ కూడా ఒకే పర్సన్ కి సంబంధించింది అనే డౌట్ అసలు ఏమాత్రం రాలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హిడెన్ జెమ్ అండ్ నా ఫీలింగ్. అదైతే చాలా బాగుంటుంది కేర్ ఆఫ్ కంచరపాలెం కూడా. ఇఫ్ యూ డిడ్న్ట్ వాచ్, యూ జస్ట్ వాచ్. కాకపోతే నేను ఆల్రెడీ మీకు బ్రేక్ చేసేసా కాబట్టి ఆ సస్పెన్స్ నన్ను తిట్టుకోవద్దు. సో అలా మీకు ఇంకేమన్నా ఇలాంటి మూవీస్ ఉన్నాయి అని నాతో షేర్ చేయాలి అనిపిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే, మనకి ఇంకో రెండు మూవీలు కూడా వచ్చేసాయి వాళ్ళ లిస్ట్ లోకి, అంటే అండర్ రేటెడ్ అనిపించుకోవడానికి. హర్ష గారు కాల్ చేశారు. హర్ష గారు అన్నారు తిమ్మరాజు పల్లె టీవీ అంట. అసలు నేను నిజంగా ఆ మూవీ పేరైతే వినలేదు, దాన్ని బట్టి అర్థమైంది. అంటే నేను విననంత మాత్రాన అది ఉండదా అని కాదు, కానీ అంటే నేను నిజంగా వినలేదు. సో ఇది ఐ థింక్ మన కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేశారు అన్నారు, బట్ బాగుంటుందంట మూవీ అదొకటి. అండ్ బైకర్ ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన శర్వానంద్ గారిది, సో ఆ మూవీ కూడా అండర్ రేటెడ్ అనిపించింది. అంటే స్పోర్ట్ ని చూసే విధంలో ఆర్ చూపించే విధానంలో ఎక్కడైందో తెలియదు, కానీ కొంచెం అనుకున్నంత హిట్ అవ్వలేదు అన్నారు. సో ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎన్ని మూవీస్ ఉన్నాయి కదా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. లైక్ ఇఫ్ యూ థింక్ అబౌట్ కంచే, ఈవెన్ కంచే కూడా వన్ ఆఫ్ ద హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. అలాగే గమ్యం ఈజ్ ఓ మై గాడ్ అనదర్ ఎపిక్, కానీ అది అనుకున్నంత హిట్ అవ్వలేదు. అలా చెప్పుకుంటూ పోతే ఆనంద్, గోదావరి ఇలా చాలా ఉన్నాయి. అంటే ఆనంద్ అండ్ గోదావరి మేబీ టు అన్ ఎక్స్టెంట్ హిట్ అయినప్పటికీ ఇంకా అవ్వచ్చు అవి, యాక్చువల్లీ అది నా ఫీలింగ్ అన్నమాట. మరి ఇప్పుడైతే నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది హర్ష గారు ఫ్రమ్ ద మూవీ సెహరీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative to chesa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
4: Hi there, muffin. Nenu India Today pastry ni. Nenu ee roju poddune India Today bakery lo fresh fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ ఆర్జే వాసవి. మరి మనం చివరి గంటలకు వచ్చాము అంటే ఇట్స్ అ గేమ్ టైమ్. మరి ఇవాళ గేమ్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ దాని ముందర వెంకట్ గారు ఇంకొక అద్భుతమైన మూవీ గుర్తు చేశారు, దట్ ఈస్ నథింగ్ బట్ అద్భుతం. మన శివాని రాజశేఖర్ అనుకుంటా, శివాని ఆర్ శివాత్మిక ఐ డోంట్ నో, వన్ ఆఫ్ దెమ్ నటించిన మూవీ అద్భుతం, అది ఆయన గుర్తు చేశారు. నౌ కమింగ్ బ్యాక్ టు ద గేమ్. సో గేమ్ ఏంటంటే ఇవాళ వెరీ సింపుల్, నేను కొన్ని మూవీస్ నుండి కొన్ని బీజిఎంస్ తీసుకొచ్చా, ఆ బీజిఎం విని మీరు సినిమా గుర్తుపెట్టాలి, అంతే. సో సింపుల్. మరి ఫస్ట్ బీజిఎంలోకి వెళ్ళిపోదామా? ఇది వినేసి ఇది ఏ మూవీయో గుర్తుపట్టండి. హియర్ వి గో, యువర్ ఫస్ట్ క్లూ.

ఓకే, విన్నారు కదా, మాక్సిమం 10-15 seconds మాత్రమే ఉంటుంది, అంతకన్నా ఉండదు, ఎందుకంటే అంతకుమించి అవసరం లేదు కూడా బీజిఎం కాబట్టి. ఓకే, ఇంకొకసారి మీకోసం వినిపిస్తాను.

ఆహా, ఏమన్నా సౌండా? ఓకే, సో ఆలోచించి చెప్పండి, మీకు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఆ లోపల మనము ఈ పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మున్నా.

ఓకే, మరి నాకైతే ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోయారు. కొన్ని కాల్స్ అయితే మిస్ అయ్యాను, మేబీ వాళ్ళకి తెలుసుంటుందేమో. బట్ ఆన్సర్ వచ్చేసి బాంబే. బాంబే మూవీలో వెన్ అరవింద్ స్వామి గారు మనిషా కొయిరాలని చూసినప్పుడు ఆ మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట. ఒకటి బోట్ లో కూర్చున్నప్పుడు, అండ్ ఇంకొకటి అరవింద్ స్వామికి పైన ఉంటారు, పైన ఫ్లోర్ లో తన కింద ఉంటుంది మనిషా కొయిరాల. వాళ్ళ చెల్లిని పిలిస్తే తల్లి బయటకు వెళ్ళింది అని చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరు చూసుకున్నప్పుడు ప్లే అవుతుంది అనమాట ఆ మ్యూజిక్. బ్యూటిఫుల్ బీజిఎం. సో మరి ఆ మూవీ నుంచి పాట అయితే వినేద్దాం, కానీ అంతకన్నా ముందు మరి నెక్స్ట్ బీజిఎం వినిపించాలి కదా. సో ఈ బీజిఎం వినేసి ఇదే సినిమాను చెప్పేయండి. ఓకేనా? హియర్ వి గో. వచ్చేస్తుంది మీకోసం.

అంతే. సో 10 to 15 seconds అని చెప్పాను కదా, సో అంతే వస్తుంది. ఇంకొకసారి మీకోసం వినిపిస్తా, ఇది ఎవరన్నా కరెక్ట్ గా చెప్పగలరేమో చూద్దాం. అదనమాట క్లూ. ఈ బీజియం ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు బాంబే మూవీలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది, ఎంజాయ్.

ఈ పాట వింటే నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. ఏంటి అంటే చిత్ర గారి కాన్సర్ట్ జరిగినప్పుడు ఆవిడ స్టేజ్ మీద చెప్పారు ఈ మాట. ఈ పాట పాడి, ఐ మీన్ ఈ పాట పాడే ముందర అనుకుంటా, దేర్ ఈస్ అ లిస్ట్ కాల్డ్ 1000 సాంగ్స్ టు హియర్ బిఫోర్ యూ డై అని ఒక ఇది ఉంటుందంట ఆ ప్లేలిస్ట్. అందులో వన్ ఆఫ్ ది సాంగ్ ఇస్ దిస్ సాంగ్, కన్నానులే. ఎంత బ్యూటిఫుల్ కదా. అంటే 1000 సాంగ్స్ అంటే ఇన్ని వేల పాటలలో, ఇన్ని ఇన్ని ఉన్న పాటలలో 1000 పాటలు కనుక్కోవడం చాలా కష్టం, అంటే వాటిని పిక్ చేయడం. అందులో వన్ ఆఫ్ ది సాంగ్ ఇస్ కన్నానులే ఫ్రమ్ బాంబే. సూపర్ సాంగ్ కదా, బ్యూటిఫుల్. అండ్ మోర్ ఓవర్ ఆవిడ లైవ్ లో పాడుతుంటే ఇంకా రికార్డింగ్ కన్నా బాగా వినిపించింది. అసలు దేవుడు ఏమైనా అమృతం పోసారేమో ఆవిడ గొంతులో, మన ఎస్పీ గారి గొంతులో అనిపిస్తుంది నాకు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది గేమ్, మరి నాకైతే ప్రద్విల గారు, లక్ష్మి గారు ఇద్దరు మాత్రమే కరెక్ట్ గా చెప్పారు, మిగతా ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోయారు. కొందరు చెల్లి అన్నారు, ఇంకొందరు ఏమన్నారు, ఇది ప్రేమదేశం అన్నారు, కానీ కాదు, అర్జున్ రెడ్డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ క్లూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ క్లూ వినేసి, ఐ మీన్ ఈ బీజిఎం వినేసి ఇది ఏ సినిమానో కనిపెట్టండి చూద్దాం. ఇప్పుడే మీ ట్యూన్ అయితే వీఆర్ ప్లేయింగ్ బీజిఎంస్ గేమ్.

0: ఓకే, మరి ఆ సినిమా ఏదో తెలిస్తే కాల్ చేసేయండి. ఆల్రెడీ మనకు కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో శ్రీ. ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు సంధ్య అండి.
0: సంధ్య గారు హలో అండి, ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నానండి. కనిపెట్టారా ఏ సినిమాను?
1: మాటే మంత్రము, సీత సీతాకోకచిలుక
0: అని మీరు అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
1: థ్యాంక్ యూ.
0: హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: విద్య అండి, అది మన్మధుడు మూవీ నుండి.
0: మన్మధుడు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ విద్య గారు, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: అనిత అండి.
0: మన్మధుడు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో, వర్తగన లక్ష్మి అండి. చెప్పండి ఆన్సర్.
0: చెప్పండి.
4: మన్మధుడు.
0: మన్మధుడు, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి. ఎస్, ఇప్పటి వరకు సంధ్య గారు తప్పితే విద్య గారు, అనిత గారు, లక్ష్మి గారు చెప్పినట్టుగా మన్మధుడు ఇస్ ద రైట్ ఆన్సర్. అరే, చిన్న పక్కలో కాలేశారు సంధ్య గారు, బట్ ఇట్స్ ఓకే. ట్రయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది మనకు కావాలి. ట్రయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బిగ్లు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్స్ అండి. ఆ లోపల మన

So, are you ready for the next clue? Here we go. నెక్స్ట్ క్లూ వచ్చేసింది విని, ఇది ఏ సినిమానో చెప్పండి. ఇది కనుక చెప్పలేకపోతే ఐ థింక్ ఏమో నేను ఇప్పుడు కమెంట్ చేయను, కానీ వినండి.

ఓ ఒక 2 సెకండ్లు ఎక్స్ట్రా వచ్చింది కానీ ఇట్స్ ఓకే. సో గుర్తుపట్టారా, ఈ సినిమాను తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఆ లోపల ఈ పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ పుష్ప.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టోర్. మనం అయితే చివరి అరగంటలకు వచ్చేసాం. టైం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ ద షో. మరి ఇంతకు ముందు క్లూ విన్నారు కదా, దానికైతే ఎవరు చెప్పలేకపోయారు. సో ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్. బట్ అంతకన్నా ముందు ఇంకొకసారి ప్లే చేస్తాం మీకోసం బీజిఎం. అది వినేసి మళ్ళాక నేను రివీల్ చేస్తాను. Here we go.

ఏ మూవీయో తెలుసా ఇది? ఆర్ఆర్ఆర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎస్, ఆర్ఆర్ఆర్ లో ఉంది. యాక్చువల్లీ ఆర్ఆర్ఆర్ లో చాలా బీజిఎంస్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద బీజిఎం అన్నమాట. సో అది సంగతి. మరి ఇప్పుడు నెక్స్ట్ బీజిఎం లోకి వెళ్ళిపోదాం. ఐ నో దట్ ఈస్ రియలీ టఫ్, బట్ ఈ బీజిఎం వినేసి ఇదే మూవీయో కనిపెట్టండి.

0: ఈజీ అబ్బా, ఇది మాత్రం చెప్పాలి మీరు. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఐ థింక్ ఇది బాహుబలి అనుకుంటా కదండి, లక్ష్మి.
0: లక్ష్మి గారు, నేను యాక్చువల్ రివీల్ చేసేసాను, అది ఆర్ఆర్ఆర్ అండి. డైరెక్టర్ ఒకరే, మూవీ బోత్ ఆర్ నాట్ సేమ్.
1: ఆ స్టాచ్యూ ఇదే రాణా స్టాచ్యూ వచ్చేటప్పుడు కూడా ఇట్లానే సిమిలర్ గా అనిపిస్తుంది,
0: దగ్గరగా ఉంటుంది. అవును, కరెక్ట్.
1: అందుకని అలా అనిపించింది.
0: ఇట్స్ ఓకే, డ్రాయింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఆ తర్వాత ఇంకో బీజియం కూడా వినిపించాను, అది తెలిస్తే మళ్ళీ కాల్
1: చేయండి.
0: ఓకే, ఇంకొకసారి ఆ బీజియం వినేద్దాం రెండోసారి. ఇది విని ఏ మూవీయో చెప్పేయండి.

0: హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. అనిత గారా?
1: అవునండి.
0: అనిత గారు చెప్పండి.
1: మీరు వేసింది దేవీ శ్రీ ప్రసాద్ ది ఆనందం అనుకుంటుంది.
0: అరే, అబ్సల్యూట్లీ రైట్. మూవీ పేరు అడిగితే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పేశారు, సూపర్. అసలు ఆనందం. మరి ఆ లోపల ఇంకొక పాట వినేద్దాం. ఆనందం నుండి కాదు, వేరే మూవీ. ఎంజాయ్.

ఎస్పెషల్లీ పాటలో ఆ లాస్ట్ ఆ సీనరీ ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా సూపర్ గా ఉంటది కదా, అంటే ఆ సన్ ఫ్లవర్స్ ఆ మంచే ఆ సన్ రైజ్ అవ్వడం ఆ బ్యూటిఫుల్ షాట్ అదొక్కటి మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒక పార్టీ మధ్యలో చూడకపోతే చూడండి ఆ లాస్ట్ సీన్, ఎస్పెషల్లీ లాస్ట్ షాట్ సూపర్ ఆసమ్. ఓకే మరి మనం బీజిఎం లోకి వెళ్ళిపోదాం. ఈ బీజిఎం వినేసి ఏ మూవీయో చెప్పేయండి. హియర్ వి గో. ఇది కొంచెం ఓల్డ్, ముందే చెప్తున్నా మీకు, కొత్తదైతే కాదు. సో ప్రిపేర్ ఫర్ ద ఓల్డ్ వన్.

అన్నమాట. మరి ఏ మూవీయో తెలిస్తే కాల్ చేసేయండి, యు నో ద నెంబర్ 972-636-1966. మరి ఇప్పుడు ఇంకొక పాట వినేద్దాం, ఐ థింక్ ఫ్రమ్ ద మూవీ దేవరా. ఎస్.

ఓకే, మరి మనకైతే ప్రతాప్ గారు ఒక్కరే కరెక్ట్ గా చెప్పారు, మౌనరాగం అని. ఇది ఒక పాత సినిమా అనమాట, రేవతి గారు అండ్ ఆ హీరో పేరు కూడా నాకు గుర్తులేదు. ఇది యాక్చువల్గా తమిళ్లో కూడా ఉంది. మౌనరాగం ఇస్ ద రైట్ ఆన్సర్. ఆసమ్, బాగుంటుంది. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంటుంది, ఓల్డ్ మూవీ కానీ పిక్చరైజేషన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఇందులో కార్తిక్ గారు కూడా ఉంటారు, ఇంకొక పేరు మోహన్ అనుకుంటా. యా, మోహన్ గారు. ఎస్, మౌనరాగం ఈజ్ అ రైట్ ఆన్సర్. సూపర్ ప్రతాప్ గారు. మరి ఇప్పుడు నెక్స్ట్ బీజిఎం లోకి వెళ్ళిపోదాం. ఇది వినేసి ఏ మూవీ కనబడితే కాల్ చేసేయండి. హియర్ వి గో.

హింటిస్తా అని చెప్పాను కదా, ఈ మూవీ వచ్చేసి వన్ ఆఫ్ అల్లు అర్జున్ గారి సినిమా. తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1976.

రైట్, సో వినేశారు కదా, మరి నాకెవ్వరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయారు. కొందరు సంతోషం అన్నారు, కొందరు బన్నీ అన్నారు, కానీ కాదు, డీజే. డీజే ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ ఐ థింక్ లాస్ట్ క్లూ ఆఫ్ ది డే ఇంకా వినిపించే సమయం వచ్చేసింది. సో మీకోసం ఈ క్లూ, ఇది వినేసి ఏ సినిమాను తెలిస్తే కాల్ చేయండి. యాక్చువల్లీ మళ్ళీ ఫస్ట్ నుండి, సారీ ఫర్ దాట్, హియర్ వి గో.

ఓకే, విన్నారు కదా. మరి ఇప్పుడు ఆ సినిమా ఏదో తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 972-636-1966. మరి ఇప్పుడు మనం డీజే మూవీలోంచి ఒక

బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మరి నేను ఇంకా సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. సో ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒక్కటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకుపోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్క వాళ్ళు నవ్విస్తూ ఉండండి. మా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మరి నా తర్వాత నాన్ స్టాప్ ఫన్ చేసేయడానికి మా సుష్మా అయితే ఇక్కడ రెడీగా ఉంది. సో మిమ్మల్ని 7 to 9 నాన్ స్టాప్ ఫన్ చేసేయడానికి సుష్మా విల్ బీ హియర్ రైట్ ఆఫ్టర్ మీ. సో డోంట్ గో ఎనీవేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. సో ఇప్పుడైతే మా కొత్త లోగో గుర్తుంది కదా, మా కొత్తది సౌండ్స్ లైక్ హోమ్ కొత్త స్లోగన్ అన్నమాట. సో సైనింగ్ ఆఫ్ విత్ దిస్ బ్యూటిఫుల్ నంబర్ ఫ్రమ్ ది మూవీ నువ్వే నువ్వే. గుడ్ నైట్.

0: Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: celebration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigite ee doctor daggariki veltam kharchu okati
2: vikram jiyan ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento
0: different journeys okate question mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with snr insurance enroll on snrinsurance.com or call or whatsapp 4694649864 for international travel medical student insurance snr insurance
3: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
0: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్.